అర్చన సుప్రీత కణికాదిమహోరద కణికస్తవ సుప్రీత కణార్ధేష్టపర ప్రద కామగ్న కామరహి కామదేశ సుభిప్రద కాప్రఘ్న కాత్రశత్రుఘ్న ఖాత్ర

నానానరకసంమగ్నసముద్ధరణ పండిత నాదిజాంతాక్షరమనుర్నాది పంచాక్షరాత్మక నమకైశ్చమకైస్తుత్యో నాద్యంతో నయనత్రజ నతృప్తో నిత్యసంతృప్తా నానాకారణయద్వితి మూర్తో మూర్తీశ్వరో మూర్తిమూర్తిసాదాఖ్యకారణ మూర్తిమూలాత్మకో మూర్తిభేదో మూర్తిద్వయాత్మక మూర్తిత్రయో మూర్తివరో మూర్తిపంచస్వరూపధృతి మూర్తిషట్కో మూర్త్యష్టాత్మా మూర్త్యభిన్న వినాయక మూర్తిద్విపంచకతనుర్మూర్త్యేకాదశకాత్మక మూర్తిద్వాదశ పూరీశో మూర్తమూర్తాంతరాత్మక మూర్తిత్రయోదశీ పూజ్యో మూర్తిపంచదశీ మనుః మూర్తమూర్తద్విభేదశ్చ మూర్తిషోడశనామధృతి మూర్త్యాత్మ పంచవింశాంకో మూర్తిషట్వింశదుజ్వల మూర్త్యష్టాష్టకరూపీ చ మూర్తిరుద్రశతాగ్రగః మూర్తిసాహస్రరుద్రేశో మూర్తికోట్యధి.

ప్రజ్ఞోధీర సంపూజ్యో ధీ ప్రాజ్ఞో ధీణాత్మక ధీ ప్రభుర్ధీమతిర్ధీర్ధీర్ధీరభక్తజన ప్రియ ధుత్తూరకుసుమ ప్రీతో ధూపదీపమనోహర ధూమాదిగ్రహదోషఘ్నో ధూర్జటిర్ధూమ్రవాసభృతే ధేనుముద్రా ప్రియో ధేనువత్సలో ధేనువందిత ధైర్య ప్రదో ధైర్యవీర్యో ధీం ధీం కృతనకాంఘ్రిక ప్రభు ప్రభాకర ప్రాజ్ఞ ప్రభామండలమధ్యగ ప్రసిద్ధ ప్రణవాకార ప్రయోగార్థ ప్రచేతసౌ ప్రముఖ

ప్రత్యేక ప్రథమారంభ ప్రజంభ ప్రకృతీపతి ప్రతిపన్ముఖదర్శాంతతిథిరాశ్రక్షపూజిత ప్రార్థనాఫల సంపూర్ణ ప్రార్థితార్థఫలప్రద ప్రద్యుమ్న ప్రభవాద్యవందిత ప్రమథ ప్రభు ప్రమథ బృంద వినుత ప్రమథ బృంద శోభిత ప్రమథ బృంద సమ్ముఖ ప్రమథ బృంద మధ్యక ప్రమథార్చిత యుగ్మాంగ్రిహి ప్రమథస్తుత వైభవ ప్రమథస్తుతి సంతృప్త ప్రమథానంద ఘోషిత ప్రథమద్వార గర్భాంత ప్రమథేశానపాలిత ప్రమథ బృంద సుప్రీత ప్రమథాధిష్ఠితాలయ ప్రధాన పురుషాకార ప్రధాన పురుషార్థద ప్రధాన పురుషాధ్యక్ష

మనః స్ఫటిక దతవర్ణం మౌక్తికీమక్షమాలాం అమృతకలశ విద్యాం జ్ఞానముద్రాం కరాగ్రే దధతమృగకక్షం చంద్రచూడం త్రినేత్రం విధృత వివిధభూష

0: పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకున్నాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాయతాః త్రయశ్చ తురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు. ఇలాంటి పత్తిలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ పతి అయిన వాడు పత్తినాం పతయే నమః అని. దీన్ని మనం వేదాంత పరంగా అన్విస్తే గుర్రాలు ఏమిటి, నరులు ఏమిటి, అశ్వములు ఏమిటి లోపలే కనబడతాయి, వాటికి పతి అయిన వాడు అని ఇంద్రియాల పరంగా వ్యాఖ్యానించుకోవచ్చు. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఇది ఈ అనువాకంలో ఆఖరి మంత్రం, చాలా గొప్ప మాటది. కృష్ణవీతాయ, యుద్ధానికి వెళ్లే సోల్జర్ ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు పరమేశ్వరుడు ఇక్కడ. ఎందుకంటే ఈ మంత్రములన్నీ కూడా శివుణ్ణి స్తుతిస్తూ వాడినవి. త్రిపురాసుర సంహార సమయంలో దేవతలందరూ రుద్రం చేసేటానికి, అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం, వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఆ ఏమి చక్కగా చేశాడు ఆయన. ఆ చేసి ఇంటికి వస్తున్నట్ట, ఆ వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. ఆ నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. ఆ కవచం వేసుకున్న శివుడు కృత్స్న, మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్నవీతాయ, మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్నవీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే, పరిగెత్తాడు యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే, ఊరికినే పరిగెత్తేందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకి పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు, శత్రు సంహారం కోసం ధావతే, ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలి తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాడిని పట్టి కొట్టి సత్వరాంపతే నమః, సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాంపతే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే, ఆయన ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే, వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నావు అంటే, నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో, దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమ? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతే నమః, కృష్ణవీతాయ పత్తీనాం పతే నమః, దూతాయ ప్రహితాయ, ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమః కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలు ఉన్న వారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్నవీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్ని ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది, ఎవడా పనిచేస్తున్నాడు లోపల, మనకు మెలకోలేదే, ఎవడా పనిచేస్తున్నాడు లోపల. నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమను కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెళుతుందో చైతన్యం. అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు. కృత్స్న వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్న వీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్టు ఆయన. అందుకే భక్తుడు అంటాడు భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నట్ట. అది భక్తుడు అంటాడు. కృత్స్న వీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం ఆయన అంటే ఈ భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ మహాదేవ మహాదేవ అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడి వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్న వీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయడం అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః. విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి తృతీయ అనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవట. అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నిటినీ సహించట్లే ఆయన. ఈ సహించి ఉండేటువంటి వాడు అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన. ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వములు లేస్తాడు. వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్నీ సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క, ఆయన లెక్క అంతా వాడు ఆయువు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికిది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకు పట్టవు. అంటే సహమానాయ దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమీ పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ, ఆఖరిగా ఆయన అవమానించాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు చెప్పాడు, పాపం ఆపుకోలేక నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా, సరే వాడు సరదా వాడిది కానీలే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అదే విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటను అవుతాం. అంతేగాని పరమేశ్వరుడు ఏమీ చేయడు, ఆయనకి ఏం అవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటానే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి, గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకు మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించాడు, అది విశేషం. అందుకు సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు, ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా? నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవారట, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టారట. అందుకు అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితక బాధేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన హింస కోసం, అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగ బాధి పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒకదాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు చేసేవిగా అనుభవించు. నివ్యాధిని అవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చౌరవృత్తి శిఖామణుల్ని, చౌరశిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చేయొచ్చో తెలుసుకోవడానికి కాదు ఇక్కడ. ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనాయోగాలు, కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం, అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటైనా విశ్వం. మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందో అనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిల్లింగ్ అనుభవించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకి రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోర భయం ఉత్సాదయోత్సాదయ విషసర్ప భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రువును చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటి ఆయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది, అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరిల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారట. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగలందరూ ఇలాగ వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేటమాట. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా నీకేం పర్వాలేదు అంటే, వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్నీ ఇస్తాడు. వెంటనే నాకు కత్తి మడిచి నమస్కారం పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ తలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాళ్ళ అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది. మనల్ని బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి, వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి, హరి హర. గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారాయని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాడు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి. దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు. అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు, లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు. కకుభాయే ఆయన స్వామి ఎలా ఉన్నా అంటే నిషంగిణే, కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్థేనానాం పతే నమః, స్థేన అంటే దొంగ అని అర్థం. స్థేనలకి పతి అయిన వాడు దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత ఈ శ్లోకం మంత్రంలో నిషంగణ ఇషిధుమతే తస్కరాణాం పతే నమః, ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కారం శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః, ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్థేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్థేన అంటే గుప్త చోరులు అని అర్థం, కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే, ఎంత అసలు విడిచిపెట్టం, ప్రతి క్షణం తలుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్థేనానాం పతే నమః, అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః, మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు. ఇంట్లోకి వస్తాడు కట్టి పడేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయి చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః, చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః, ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్లతో పాటు ఉంటూ, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అంతరికి నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర. అయ్యగారు అయ్యగారు రూపాయి మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గర ఉన్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడు నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చిట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడి వల్లే. స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు, మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః. వీళ్ళు ఎలా ఉంటారా అంటే వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించాడు నిషంగణ ఇషుదుమతే. వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే కఠారులు అక్కర్లే, వంచతే పరివంచతే. మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం. ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు. పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప, మన చేత ఓటు వేయించుకున్నవాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడు మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాల స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము. ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ ఇక్కడ ఎవడో ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాడని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే. ఎన్ని వంచనలండి, మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలామంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు. తాడిని తన్నేవాడు ఉంటే తనదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయూనాం పతయే నమః. నమస్తృకాభ్యో జిగాగుంసభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గర ఉండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకాభ్యో జిగాగుంసభ్యో నమో నమః. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదున్న దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సిమద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృంతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయేవాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరద్భ్య, రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసిన ఒక్కడేనో కొట్టి వెళ్ళిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా, దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా, అంతే కదా. ఆ విధంగా దోచుకున్నాడు. మరొకడు మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: దీని ప్రకారంగా అతడు తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకుని, నీ యొక్క అనుగ్రహం చేత నా తపస్సు ఫలించాలి అని తండ్రికి నమస్కారం చేశాడు. ఎందుకంటే తండ్రి అతడే, గురువు అతడే గనక. వెంటనే సోపిత్ర ప్రసన్నాత్మా పుల్ల పద్మ సమానన ప్రణిపచ్య తదా సమ్యక్ పితరం మాతరం తదా హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. ఈ మాట చక్కగా చెప్పాడు చూడండి, సర్వలోక హితముకై పుట్టినవాడు అని చెప్పబోతున్నది. ఎందుకు చెప్తున్నారు? ఇతడి వల్ల సర్వలోకాలకి హితమైన ఒకటి జరగబోతుంది ఏదో, కనుకనే ఈ కథ మన కోసం జరిగిన కథ అది చెప్పడం. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేశ్వత. ఆయన చిన్నగా చేరుకున్నాడు ఎక్కడికి, తద్వనం యయౌ అరణ్యానికి వెళ్ళేట. వెళ్ళేటప్పటికల్లా అరణ్యం అంతా కూడా ఒక జీబుగా గుబురుగా ఉంది, భయంకరమైనటువంటి చీకటితో ఉన్నది. ఎందుకంటే వృక్షములన్నీ ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి, దుర్గమమైన అరణ్యం, పైగా రకరకాల మహావృక్షములున్నాయి, వాటితో పాటు భయంకరమైన మృగములతో ఉన్నాయి. ఈ అరణ్యంలోకి వెళ్ళడానికే భయం వేస్తుంది ఎవరికైనా, అసలు ప్రవేశించడానికి సాధ్యం కానిది అన్నాడు. ఇక్కడ మనోభిరపి దుర్గమం ఈ మాట అన్నాడు. మనోభిరపి దుర్గం అంటే మనస్సుతో కూడా ప్రవేశించలేమిటి, దాంతో ఊహతో కూడా లోపలికి వెళ్ళిన అంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలోకి పిల్లవాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయస్సు అంత, చిన్నపిల్లవాడు. నాన్న నువ్వు చెప్పావు కానీ వేరే చోట ఏదైనా చెప్పు, మంచి సిటీ అట్మాస్ఫియర్ ఉంది ఏదైనా, ఈ అరణ్యంలోకి వెళ్ళలేను అని వెనక్కి రాలేదు ఆ పిల్లవాడు. ఏమన్నాడు తెలుసా, లోపలికి వెళ్ళిపోయట. ఎంత ధైర్యం అక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పంచాక్షరీ సహాయోజం, అది పంచాక్షరి నాకుంది కదా అని ధైర్యంతో వెళ్ళేటది ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరి మంత్రం అంటే సామాన్యమా, ఆ శివమంత్రం చేతిలో ఉన్నటువంటి వాడికి దేనికి భయపడిన అవసరం లేదు. అందుకు అఘోర మంత్రమని చెప్పబడేటువంటి పంచాక్షరి మంత్రం ఉన్నదో, అది ఉన్నవాడికి ఏ ఘోరమైనా అఘోరమే, అది శాంతి. అఘోరం అంటే ఆనందకరం, ఘోరం అంటే భయంకరం. కనుక అఘోర మంత్రం అయిన శివం ఎవరి దగ్గర ఉందో వాడికి ఘోరమే లేదు ప్రపంచంలో. అది ఎవరికుంటుందండి నమ్మకం? మొదట అడుగు పెట్టేటప్పుడే చూపించాడు ఎంత ఇతనికి శ్రద్ధ ఉన్నదో. పైగా ఇప్పటికే చాలా సాధన చేశాడు, మంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం సాధన చేసినవాడు. ఆ సాధన ఊరుకుంటుందా? అది తప్పకుండా పండిస్తుంది. అందుకే నేను చేసిన సాధన ఫలించిందా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు. దానికి కొన్ని టెస్టులు వాళ్లే పెట్టుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అదేమిటంటే, నా మంత్రం గొప్పది, ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అని నమ్మకం కలిగితే కొంత సిద్ధి జరిగినట్టేట. అది కలిగిందా, నువ్వు మంత్రంలో ఒక స్టెప్ వచ్చినట్టే అన్న మొట్టమొదటి అది. దాని తర్వాత వపు కృషత్వం వదనే ప్రసన్నత, శరీరంలో ఒక కృషత్వం సన్నని ధనం వస్తుందట, ముఖంలో ప్రసన్నత వస్తుందట, సుఖదుఖాలకి పొంగి కుంగిపోకుండా నిలబడగలిగే లక్షణం వస్తుందట, బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనడానికి నిదర్శనాలు. అంతేగాని మంత్రం చేసిన తర్వాత నా అకౌంట్ బరీ పెరిగిందండి బ్యాలెన్స్ అంతా, అది కాదు సిద్ధి అంటే. నీలో మార్పు ఎలా కనబడాలి అనేది మహానుభావుడికి మొట్టమొదటి ఎంత అఖండమైన విశ్వాసం చూడండి. కనుక సాధనలో మొట్టమొదటి ఉండవలసింది అఖండమైన విశ్వాసం. కనుక పంచాక్షరి సహాయోయం, ఒంటరి వాడు అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఏమిటి సహాయం? పంచాక్షరీ సహాయోయం. ఈ మాట చాలా అందమైన మాట, కనుక గుర్తుండడం కోసం నేను రెండు మూడు మాటలు చెప్తున్నాను ఈ మాటని. ఈ విధంగా ఇతడు ప్రాప తద్వనమాదరాత్, ఆదరంగా వనంలోకి చేరుకున్నాడు. ఆదరము అంటే మా నాన్న చెప్పినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి చోటు ఇది అనేటువంటి ఆదర బుద్ధితో లోపలికి చేరుకున్నారు. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటండి. వెళ్ళగానే చిత్రం ఏంటంటే, వ్యక్తులు కనిపించట్లేదు కానీ వేదధ్వని వినబడుతుందట, వేదధ్వని వినబడుతుందట లోపల. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అంటే అలాంటి దివ్యమైన, అంటే దర్శనం కంటే శ్రవణం, ఇప్పుడు ఇతనికి సూక్ష్మ శ్రవణ శక్తి ఉద్బుద్ధమైంది లోపల. ఆ కారణం చేత దివ్యమైన ఆ వేదధ్వని వినబడుతున్నది, ఒక సంగీత వాద్యం వినబడుతుందట లోపల. తస్య మధ్యే చ మహతే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్తముని సేవితం. దివ్యమైన సంగీతములు వినబడుతున్నాయి, పైగా తేనెను స్రవించేటటువంటి కమలాలు ఆ చుట్టూ, అంటే కొలను వర్ణిస్తున్నాడు. ఆ కొలను చుట్టూ చక్కని పూల తీగలు వృక్షములు ఇవన్నీ ఉన్నాయి. అదొక అద్భుతమైన తీర్థము. ఆ తీర్థము పేరు హేమ పద్మం అనే తటాకం, అది హేమ పద్మ తటాకం దాని పేరు. ఆ దివ్యమైనటువంటి తటాకం, ఆ తటాకం మించొస్తున్న గాలుల్లో ఆ పద్మాల పుప్పుడు వచ్చి తగులుతోందిట. ఇంత చక్కడమన అంటే ఎన్ని రకాల పద్మాలు ఉన్నాయి, వాడి పుప్పుడు వచ్చి తగులుతోందంటే ఆ శోభను ఇంత తగ్గ చూపిస్తున్నాడు. అలాంటి దాని తీరమునందు ఈ దివ్యమైనటువంటి వృక్ష మూలంలో శివలింగం దర్శనమిచ్చింది అతనికి. శనక ఇరం తరంగత్వా తత్ర స్థానంద దర్శ సహ మూలం సమస్త జగత మూలస్థానాభిదం పరం. దానికి మూలస్థానం అని పేరు. ఎందుకయ్యా పేరు వచ్చింది? మూల అంటే కార్నర్ అని కాదు, రూట్ అని అర్థం. ఇక్కడ మూలస్థానం అన్నిటికీ మూలమైనటువంటి చోట. దేనికయ్యా మూలం అంటే మూలం సమస్త జగతాం, సమస్త జగత్తుకి మూలమైనటువంటి చోటు. ఇందులో పెద్ద రహస్యం ఉందండి, ఇదే చిదంబర రహస్యం. మూలం అన్నిటికీ మూలంట. అలాగే నీ శరీరం అంతా ప్రాణశక్తి అన్ని నాడుల్లోంచి ప్రవహిస్తుంది, అవనా లేదా? తెలుసా, లోపలికి వచ్చేసాం. మళ్ళీ దీని గురించి చెప్తే అబ్బో ఆలోచించలేమండి అని. ఇక్కడ మళ్ళీ అందుకోవాల్సింది ఇదే, శరీరం అంతా ప్రాణశక్తి ప్రసరిస్తుందా? ఇంత ప్రాణశక్తికి మూలం ఎక్కడుంది? మళ్ళీ రండి, మీరే చెప్పగలరు ఎక్కడ.
3: హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజశావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం.
2: ఎక్కడ? హృత్పుండరీకం, అది మూలం. అందుకు మూలస్థానం చిదంబరం అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలిసింది కదా, ఆ మూలం అనమాట. అక్కడుంది ఆ మూలస్థానానికి చేరాడు అది, ఒక వృక్ష మూలం అది. అక్కడ మూలం సమస్త జగతాం స్మృతే యస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాః. ఆ దివ్యమైన మూల స్వామిని ఎక్కడ స్మరించినా కూడా ధన్యమవుతా అంట. ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం మూలస్థానేశ్వరుడు అనే పేరు. తిరుమూలాట్టనార్ అని ఇప్పటికీ తమిళులు పిలుస్తారు, తిరుమూలాట్టనార్ అని కూడా ఈయనకి పేరున్నది, తిరుమూలనాథర్ అని పేరున్నది. అయితే ఇతని చిత్రం ఏంటంటే ఆ శివలింగం ముందు మఠం వేసి కూర్చున్నట్ట. వెళ్ళిన వెంటనే చేసిన పని ఏమిటంటే ఆ ప్రశాంతమైన తటాకంలో ఆ వృక్షమూలంలో ఆ వేదనాథ ధ్వనులు వినబడుతూ ఉండగా ఒక్కసారి పద్మాసనంలో కూర్చుని ఆ శివలింగాన్ని చూడడం మొదలుపెట్టేటండి. ఏకాగ్రంగా కళ్ళు తెరిచి ఏకాగ్రంగా చూస్తూ ఉన్నాడు, పంచాక్షరి జపం సాగుతోంది. కొంతసేపటికి ఆయన ఏకాగ్రంగా చూడగా చూడగా ఆ పంచాక్షరి జప ప్రభావం చేత ఆ శివలింగం మధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఎలా ఉన్నదో చూడండి. తస్య మధ్యే మహాదేవం శశాంక కృత శేఖరం లింగే స్వయం భువి వ్యక్తం లీలయా పరమేశ్వరం గంగా తరంగ మాలాభిః పరిశోభిజటాభరం ఆనందవల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకైః సమంతాత్ పరిశోభివిః జ్యోత్స్నాయిత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ దివ్యమైన లింగంలో కనబడిన వాడు ఉత్తుంగమైన జటాజూటం కలిగి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠంతో ఉన్నటువంటి వాడు, త్రినేత్రుడైనటువంటి వాడు. ఆ జటలో గంగమ్మ తరంగాలు కదులుతున్నాయట. ఆ గంగా తరంగ శోభితమైన జటాకాలాపంపై చంద్రలేఖతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాంతి చూస్తుంటే కోటి సూర్య ప్రతీకాసమై కాంతిటుంది. నవ్వుతున్నట్ట, మందస్మితం ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వు వెన్నెలతో ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిటండి. స్వామి చిరునవ్వు వెలుగు ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిట. వెన్నెలలో ఒక అడవిని ఊహించుకుంది, ఇది స్వామి చిరునవ్వు వెన్నెల. ఎంత చక్కటి మాట చూడండి, ఎంత చక్క. మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివి జ్యోత్నాయిత వనాభోగం. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వు వెన్నులతో మొత్తం వ్యాపించిపోయింది. అన్ని వెలుగులకి మూలమైన ఆ మూల జ్యోతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎప్పుడైతే జ్యోతిర్మయాకృతితో గోచరించాడో వెంటనే ఒళ్ళంతా పులకించిపోయింది తిరిగి. ఇది భ్రాంతి కాదు, దర్శనము అనే స్థితి తెలిసింది. నిశ్చలంగా స్వామిని దర్శిస్తూ ఆనంద నిర్భర సోయం, ఆనందపు భారంతో నిండిపోయి ఒక్కసారి ఆ స్వామిని చూసి పంచాక్షరిని ఎలుగెత్తి పలికి ప్రణిపత్య పునఃపునః మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి జగన్మూర్తి అయినటువంటి అంబికాపతిని స్తుతించెట్ట. దేవదేవా జగన్నాథ జగతీ భారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణోమిత్వా మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఓ శూలపాణి, నువ్వే బ్రహ్మగా విష్ణువుగా రుద్రునిగా మూడు రూపములు ధరించి ఈ ముల్లోకాల్ని నడుపుతున్నటువంటి వాడవు. యస్య సేవాపరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణే నిత్యం శూలపాణి నమోస్తుతే. ఎవరిని సేవించితే పరబ్రహ్మతత్వము సులభముగా లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన నీకు నమస్కారము. అప్పుడు అడుగుతున్నాడు స్వామిని, కోరిక కూడా అడిగాడు ఏమిటంటే, నిన్ను నిరంతరం పూజించే భాగ్యం నాకు కలిగించు. నేను ఎలా పూజించినా నువ్వు తృప్తి పడాలి, నువ్వు తృప్తి పడే విధమైన పూజ నా చేత చేయించు అన్నాడు. అంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క తపన ఉంటుంది. మనం పూజ వల్ల ఆనందం అంటాం, పూజయే ఆనందం అనుకుంటున్నాడు ఇతను. రెండిటికి చాలా తేడా ఉన్నదండి. పూజిస్తున్నప్పుడు ఆనందం అనుభవించడం, ఇతనికి ఆనందం ఈ జీవుడికి అది. అందుకే ఇందాక అడిగేటప్పుడు కూడా ఏ పూజ వల్ల శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు నాకు చెప్పని అడిగాడు. పూజ ఒక్కొక్కరికి ఒక్కటి పడుతుంది మనస్సుకి. కొందరికి పూజలు ఇష్టం, కొందరికి సంకీర్తన ఇష్టం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఇష్టం, కొందరికి దీపాలు పెట్టడం సరదా, కొందరికి నైవేద్యాలు పెట్టడం సరదా. ఇవి వాళ్ల వాళ్ల పూర్వ జీవ సంస్కారములు బట్టి, వాళ్ళ శారీరక ప్రకృతులు బట్టి ఏర్పడతాయి. వాటిని మనమేమీ నిందించరాదు. వాడు దాని ద్వారానే క్రమంగా చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ఈ మహానుభావుడికి జ్ఞాని అయినప్పటికీ కూడా పూజ యందు అనురాగమున్నది. పూజల యందు అనురాగం ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియాలంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమయ్యా. కథాదుల యందు అనురాగము భక్తి అంటాడు గర్గ మహర్షి. పూజాదిష్వనురాగ ఇది పారాశర్యహ అని రాశాడు అక్కడ. పూజాదుల యందు అనురాగమే భక్తి అని పారాశర్యుడు అంటారు. పారాశర్యుడు అంటే పరాశర పుత్రుడు అంటే ఎవరు? ఆ వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అభిమతం ప్రకారంగా పూజలే భక్తిక. కొందరికి పూజా భక్తే, స్తోత్రము భక్తే, జపము భక్తే, గానము భక్తి, అన్నీ భక్తులే, తప్పేం లేదు. శంకరులల్లే కంచిత్ కాలము మామహేశ భవత పాదారవిందాచ్చనై కంచిత్ కంచిద్ అవేక్షణచ్చనుతు భిక్ కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిశ్చనుతు భిక్ కంచిత్ దశామిదృశిం య ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాహ జీవన్ సముక్త ఖలు అన్నాడు. స్వామి కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నిన్ను పూజిస్తాను, కొంతసేపు జపం చేస్తాను, కొంతసేపు కీర్తనలు పాడతా, కొంతసేపు దండాలు పెడతా, కొంతసేపు క్షేత్రాలు తిరుగుతా, ఇలా అది చేస్తూ ఇది చేస్తున్నా మొత్తం నీతోనే నేనున్నానుగా, ఇదే జీవన్ముక్తి అంటే అన్నాడు. ఇంకట్లేదు. కనుకనే మహానుభావుడు కమలాక్షను అర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకును చూచు చూట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్నించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము అని చెప్పినట్లుగానే తా రసనా తే నయనే తావేవ కరో సయేవ కృతకృత్యః యాయేయోయో భర్గం వదతీ క్షేతే సదార్చత స్మరతి. పూజ వల్ల దొరికే పరమార్థం ఏమిటో ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాలి. అందుకు ఈయన కోరుకున్న కోరిక ఏమిటి? నిన్ను ప్రేమగా పూజించాలి, నా పూజ ఎలా చేసినా నువ్వు సంతోషించాలి అన్నారు. ఎలా చేసినా అంటే ఎవరు భగవంతుడికి ఆయనకు తగినట్లు పూజించలేరు. మనం ధరించడానికి పూజించగలమే కానీ ఆయనకు తగినట్లు పూజించగలమా? కొందరు అహంకార పూరితులై తమ పూజ ఏదో గొప్ప పూజ అనుకుని అది భగవంతుడికి పాపం ఏమీ లేదు ఇవ్వడం వల్ల ఉన్నాయనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ మాటతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన పూజ నీకు తృప్తి కలిగించాలి, నువ్వు తృప్తి కలిగేలా నేను పూజించగలగాలి, ఈ భాగ్యం నాకు ఇవ్వయ్యా అన్నాడు. చూసారా ఎవరండి ఇలా అడుగుతారు? పూజ చేసి కోరిక అడిగే వాళ్ళు మనకు తెలుసు, కానీ పూజ చేసే కోరిక కలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఇది తెలియాలంటే మళ్ళీ మన త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేశాడు ఇంత ప్రేమగా, తులసీ దళముళ్లతో సంతోషముగా పూజించు అన్నాడు మహానుభావుడు. సంతోషముగా పూజించు, అంతేకాదు నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా అన్నారు. ఎవరు? మన త్యాగరాజస్వామి వారే అన్నారు. నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా. పూజలో ఉన్న ఆనందం అనుభవించాలండి, అప్పుడు తెలుస్తుంది. ఆ చేత్తో వేస్తున్నప్పుడు శివునికి ఇస్తున్నాను, శివునికి చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అదే పెద్ద యోగం, అదే పెద్ద సమాధి. అలా అనుభవంతో చేసేవాడికి తెలుస్తున్నది. ఈయన అటువంటి వాడు. ఈయన యొక్క తత్వం ఎటువంటిదంటే పరమాత్మని హాయిగా పూజించాలి, ఇలా పూజించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని చెప్పిన వెంటనే పరమాత్మ అందులో దర్శనమిచ్చి తిరిగి అంతర్ధానమైపోయాడు. ఆయన ఇంక అక్కడే తన నివాసమని ఏర్పాటు చేసుకుని ఆ లింగానికి సమీపంలో కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము శివుని అర్చిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక్కడు ఆ అరణ్యంలో. అయితే అతనికి నిష్ఠ తెలుస్తోంది, అందరూ అదృశ్య శరీరాలతో ఉన్నారని తెలుస్తోంది, కానీ తన వలే ప్రత్యక్షంగా తన కంటికి ఎవరూ కనబట్టలేదు. అటువంటిప్పుడు ఒక్కడే ఒంటరి, కానీ పంచాక్షరి సహాయం. దీనితోనే అతడు ప్రాతకాలం నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఆ తర్వాత పువ్వులు ఏరుకు తీసుకువస్తూ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడి దగ్గర వచ్చి ఏడ్చాడు. ఏమిటయ్యా చెప్తున్నాడు? స్వామీ దయామయ్యా, నీ పూజ చేయడంలోని అనుకున్నంత తృప్తి పొందలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమిటా తృప్తి? నేను సూర్యుడు వచ్చిన తర్వాత పువ్వులు ఏరడానికి వెళుతూ ఉంటే చిన్న ఇబ్బంది జరుగుతుంది. పువ్వులు విచ్చుకోగానే వచ్చి తుమ్మెదలు పురుగులు వచ్చి వాటి మీద వాలిపోతున్నాయి. అలా అవన్నీ పట్టేయడంతో ఆ పువ్వులు దెబ్బతింటున్నాయి. అలాగా వాటి చేత తాకబడినటువంటి పువ్వులు తెచ్చి నీకు ఎలా వేస్తాను, నాకు అలా వెయ్యాలని లేదు. పోని ఆ సూర్యుడు ఇంకా రాకుండానే, అలాగని రాత్రిపూట పువ్వులు కొయ్యకూడదండి, సూర్యోదయాత్ పూర్వం పర్వాలే, ఆ సమయంలో కొయ్యాలి అంటే పొగ మంచు కప్పుకుపోతుంది, అరణ్యం కదా మంచు కప్పుకుపోతుంది మొత్తం, పైగా మంచుతో తడిసిపోయి ఉంటాయి చెట్లు. ఎక్కి ఆ పువ్వులు తీద్దాము అంటే జారిపోతుంటాను నేను, పైగా దృశ్యం విజన్ కూడా సరిగ్గా ఉండదు ఆ సమయంలో. మంచు ఉంటుంది అంటే రాత్రి పోయి ఇంకా సూర్యోదయం అయ్యే సమయంలో విషయం చెప్తున్నాడు. పొగమంచు బాగా ఉంటుంది, కనిపించట్లేదు, దానితో తృప్తికరంగా నీకు పువ్వులు తేలేకపోతున్నానయ్యా. ఇవన్నీ చాలా ముఖ్యమండి, తపన తెలియాలి. పూజ చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం ఎలాంటి పువ్వులతో పూజ చేసిందో ఏమిటో అన్న మాట ఉంది. అంటే చేసిన పువ్వులు కూడా సరిగ్గా ఉండాలి, లేకపోతే ఫలితాలు ఇంకోలోకి వస్తాయి. పువ్వులు కూడా కొంతమంది పాపం బజార్లో కొనుక్కొస్తారు, అలా పడేస్తూ ఉంటారు భగవంతుని మీద. ఇటు మాట్లాడుతుంటే విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసేకంటే చేయకపోవడం చాలా సంతోషం. ఎవరి కోసం అది తెలుసుకుంటే, ఒక్కొక్కటి అని సుకుమారమైన మెనుకు వేస్తున్నామన్న భావనతో వేస్తే అది తృప్తి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని సేవించుకుని అనంతాళ్వారు ఈ పూల సేవతోనే ధరించిపోయాడు, గుర్తుపెట్టుకోండి, సామాన్య విషయం కాదు. పువ్వులు సమర్పించితే పరమాత్మ సంతోషించే విధానం, ఏ పువ్వు వేస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. మన శాస్త్రాల్లో చెప్తే మనం పెద్ద నమ్మం, కానీ పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తే సంతోషిస్తాం కదా. అలాగే పాండిచ్చేరికి చెందిన ఒక ఫ్రెంచ్ వనిత భారతీయ సంస్కృతిపై మమకారంతో వచ్చి అరవింద మహర్షి యొక్క బోధలకు ప్రభావితురాలి, మదర్గా పేరు పొందిన ఆమె సుమారు 300 పైచులకు పువ్వుల గురించి పుస్తకం రాసింది. ఆవిడ ఏ పువ్వుకి ఏ ఫలితం ఉంటుందో ఆ పుస్తకంలో రచించింది. పైగా ఏ పువ్వు ఏ భావానికి సంకేతమో చెప్పారు. అందుకే సుమనస్సులు అని పువ్వులకు పేర్లు, సుమనస్సులు. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క భావం ఉంటుందిట, ఏ పువ్వులోనూ దుర్భావం మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి పువ్వులోనూ సద్భావం ఉంటుంది. ఆ పువ్వును నువ్వు సమర్పించినప్పుడు దానికి సంబంధించిన భావం అక్కడ ఇవ్వబడి ఆ భావం ఇందులో వృద్ధి చెందుతుందిట. ఎన్ని రకాల భావాలు మనస్సులో ఉంటాయో, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఇలాంటి పాజిటివ్ థాట్స్, వీటన్నిటికీ సంకేతాలట పువ్వులట. అందుకే పువ్వుల సమర్పణ వల్ల భావ సమర్పణే. పైగా నువ్వు సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలకు నీకు సుమనస్కులు అవుతారు. ఇది పెద్ద మాట. ఇప్పుడు ఎన్ని చెప్పాను, సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలు సుమనస్కులు అవుతారు. ఈ మాట భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడండి. ఇక్కడ సుమనస్సు, సుమనస్సు నుంచే సౌమనస్యం అనే మాట పడింది. ఎప్పుడైనా విన్నారా ఈ తెలుగు మాట పొరపాటున? సౌమనస్యం. ఒకటి పట్ల మనకి ఒక పాజిటివ్ థాట్ ఏర్పడితే సౌమనస్యం, సౌమనస్య వాతావరణం ఉంటే బాగుంటుంది, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. కనుక సుమనస్సు, ఒకటి పట్ల ఒకటికి సౌమనస్యం ఉండాలి. అలాగే దేవతలు మన పట్ల సౌమనస్య భావంతో ఉండాలంటే సుమనస్సులు ఇవ్వాలట. పువ్వులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కుసుమని చెప్పారు. మనకెవరో పాపం చెట్టు కొమ్మ ఉంచుతూ ఉంటే పువ్వులన్నీ విలాపం చేసేయి అని ఆ కవి అన్నారు. ఆయన భావుకత చాలా గొప్పది, అని నమస్కారం. కానీ భారతదేశంలో పూల చెట్లు మాత్రం ఎప్పుడు విలాపం చెయ్యవు, ఎందుకంటే ఈ పువ్వులు పరమాత్మకి సమర్పణం చేస్తాం కనుక పొంగిపోతాయి, అవి సల్లాపం చేస్తాయి. అందుకు కృష్ణశాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఇంత తొందరలే హరిపూజకు పొద్దు పొడవక మున్నె పూలిమ్మని. ఆ పువ్వు విస్తూ ఉంటే సత్పుత్రుణ్ణి కన్నా తల్లిలాగా సంతోషిస్తుంది ఆ చెట్టు. ఆ జన్మ చరితార్థమైపోతుందిట. తత్వం తెలియనులు మాత్రమే శివాలను కొమ్మ వంచి పువ్వులేడ్చేయి అనే మాట అనగలరు. కానీ భారతీయ వృక్షములు ఆ దేవుని కోసం వినియోగింపబడినప్పుడు పర్వాలేదు. అందుకని బొకే అనే పేరుతో ఏదో కట్ చేసి దాన్ని చేతులకు ఇస్తూ చెప్పేటటువంటి సంస్కృతిలో వాళ్ళు ఆ పువ్వులు విలాపం చేయొచ్చు, కానీ పరమాత్మకి సమర్పించే పువ్వులు కోసేటటువంటి భారతదేశంలో మాత్రం విలాపాలు, అన్ని సల్లాపాలే, గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది. అయితే ఇతను పువ్వులు ఇవ్వడం వల్ల ఏమొస్తుందో పుస్తకం దగ్గర పెట్టుకుని చేయలేదండి. ఒక్కొక్క పువ్వుకు ఫలితం చెప్పారు. బిల్వదళాలు ఇస్తే ఏమొస్తుంది ఒక్కొక్క పువ్వుకి? ఇతను ఫలితం కాదు, శివుడికి ప్రీతి. శివుడికి తుమ్మి పువ్వులు ఇష్టం, శివుడికి మారేడు ఇష్టం. అనగానే అవంటే మనకిష్టం ఏర్పడాలి, ఎందుకంటే మన స్వామికి ఇష్టం కదా. సృష్టిలో మనం ప్రేమించే వ్యక్తికి ప్రియమైన వస్తువును మనం ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటామే, పరమాత్మ కంటే ప్రేమించే వస్తూ ఉంటాడండి, శివుడి కంటే ప్రేమించే వస్తూ ఉంటాడా? ఆయన ప్రీతి కలిగి అన్ని నీకు ప్రీతి కలిగించాలి. ఆయనకి ఇష్టమైనవన్నీ వనం పెంచుకోవడం, అదొక పెద్ద యజ్ఞం అది. ఆ తీసేటప్పుడు ఆ బిలవదళాలు ఎలా ఇవ్వాలి? అచ్ఛిద్రై కోమలై శుభై, స్తోత్రం అదే చదువుతాడండి, కానీ అన్ని కన్నకన్నాలది వేస్తూ ఉంటాడు, చదివేది ఒకటి చేసేది ఒకటి. ఆ బిల్వదళం అంత జాగ్రత్తగా తీయాలి. ఆఖరికి ఆ దళం తీసేటప్పుడు చివరికి బొడిపులాగా వస్తుంది, అది కూడా తీయాలట. బొడిపుతో వేస్తే వజ్రంతో కొట్టిన దోషం అదొకటి, ఆ వెయ్యాలి అలాగా. ఆ పువ్వులు కూడా రేకులు ఓడకుండా, పురుగు కొట్టకుండా ఇలా ఉండాలి. కొందరు ఉన్న పురుగుని దులిపి పెడతారు, అది మహాదోషం. ఇలాంటివి కూడదు. కొనుక్కును పెట్టడం తప్పనిసరి, కానీ దాన్ని సంరక్షణ చేసుకుని వాడుకోవాలి. ఎన్నో పెద్దలు చాలా చెప్పారు, అలాగే పువ్వులు కొనుక్కుని వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకోండి, నమస్కారం అండి అని మళ్ళీ ఆ పువ్వులు దేవుడికి ఇస్తే దోషం. ఆ పువ్వులు చేతిలో ఉండగా ఇంకొకరికి అభివాదము చెయ్యరాదు. అలాగే వస్త్రంలో పువ్వులు కోస్తే పూజకు పనికిరావు. కొంతమంది పాపం బయటలోనూ రుమాల్లోనూ పువ్వులు కోసి తీసుకొస్తుంటారు, వాటిని పూజకు వినియోగించరాదు. ఇవన్నీ నియమాలు. అసలు కథ కంటే ఇలాంటివి చాలా మందికి బాగుంటాయని నేను చెప్తున్నాను. కానీ ఇవన్నీ కూడా స్వామి కోసం ప్రేమగా చేయడం విశేషమండి. ఈ మహానుభావుడు ఆ తపన, అందుకు పువ్వుల సమర్పణతో ఎన్నెన్ని పొందవచ్చో. కొంతకాలం క్రితం, 10-15 ఏళ్ల క్రితం, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక న్యూస్ పడింది. అదేమిటి అంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాశాడు, నేను బాగా సంపన్నుణ్ణి, దౌర్భాగ్యవశాత్తు నా వ్యాపారం అంతా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన దరిద్రం అంతా ఇంత కాదు, ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు కోటిలింగాలు పువ్వులు అంటారు, నాగలింగం పువ్వులని, ఇది కానీ శివుడికి ఇస్తే దరిద్రాలు పోతాయని చెప్పారు. నేను రోజుకు ఒక్క పువ్వు సంపాదించుకుని శివలింగానికి పెట్టాను. నా 11వ రోజుకల్లా చిత్రంగా పోయిన నా ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ నాకు వచ్చాయి. అప్పటి నుంచి శివారాధన మానం లేదు, నాకు దరిద్రం లేదు అన్నాడు అతను. మన పెద్దవాళ్ళు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలని. చూడండి, ఎప్పటికైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మనకి సకామ పూజగా చెప్పారు, సంతోషం. సకామంగానూ నిష్కామంగానూ పట్టుకున్నది ఆయన్ని గనక సంతోషం. కానీ ఇతను నిష్కామ ప్రేమ భావక పూజ ఇతని, కనుక ఉత్కృష్టమైన పూజ అని చెప్పబడుతుంది. ఈ మహానుభావుడు బాధ ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత వెళితే ఈ బాధ వస్తుంది, పొగమంచులో ఉండగా వెళితే మరో బాధ, దృష్టి సరిగ్గా ఆనట్లేదు, చెయ్యి వేస్తే జారిపడుతున్నా, ఇదేమిటయ్యా బాధ అనుకుని దుఃఖిస్తూ ఉన్నట్ట, ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ పరమేశ్వరుడు ఎందుకయ్యా బాధపడుతున్నా అన్నట్టండి. ఆయన కనబడినప్పుడు ఏమనగాలి, తొందరగా కైలాసానికి తీసుకోవాలని అడగాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తృప్తిగా పూజ చేసుకుంటున్న భాగ్యం నాకు దక్కనయ్యవయ్యా అంటాడు. ఏమిటి నీ బాధ? ఇదిగో చెట్టు ఎక్కలేకపోతున్నాను, నేను నాకు సరిగ్గా కనిపించట్లేదు, కనుకని ఏ చెట్టెక్కైనా ఏ పుట్టెక్కైనా ఎక్కగలిగే పాదాలు పులికుంటాయి, కనుకనే నా చేతులకి పాదాలకి పులి పాదాలు చేసి అన్నాడు. ఇక్కడంతే అడిగింది అది, పులి పాదాలు చేసి చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఇది అడిగాడు మహానుభావుడు. అవునా, ఇదే కావాలి. ఇది ఇందులో ఉన్నది ఏమిటండి? ప్రేమ తప్ప ఏమీ లేదు. ఈ కోరికలు చూడండి, ఏమి అడగలేదు. లేకపోతే వస్తే అడిగేది పులి పాదాలా? ఉన్న మానవ శరీరాన్ని తీసుకుని పులి పాదాలు పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దేహాభిమానం ఏమీ లేకుండా కేవలం ఉన్నదంతా ఈశ్వరార్పణకే ఈ దేహం ఉన్నది, ఈశ్వరార్పణ పనికిరాని అవయవాలు ఎందుకు, ఇది చెప్పదలుచుకున్నాడు ఈ కథలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంతర్యం ఇది, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరార్పణ వినియోగింపబడే దేహం కావాలి. శంకర అనలే, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఎలా పుట్టించు నాకు పర్వాలే.

0: మహాప్రభు ఎన్ని జన్మలెత్త నీకు భక్తి ఉంటే చాలన్నాడు. అందుకే అది ముక్తి కంటే గొప్పది. ఇలా అడుగుతారు కానీ వాళ్ళకి మరి జన్మ ఉండదండి. అందుకే తెలివైన వాళ్ళు భక్తులు. మహానుభావుడు తన దేహాన్ని ఈశ్వరార్పణం చేసుకున్నాడు, అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. మొత్తం పులిపాదాలు అయిపోయి అప్పుడు శివుడు అన్నాడు, ఆహా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు, నువ్వు నిరంతరం నన్ను అనుభవిస్తున్నావు పూజ రూపంలో, ఇంకేం కావాలి, శివానుభవం నీకున్నది, నీకు నేను పులిపాదాలు ఇచ్చేశాను. అంతేకాదు నీకు ఈ క్షేత్రాన్ని తంటి పెట్టుకున్నందుకు, నువ్వు తిరగడం వల్ల ఈ క్షేత్రానికి నీ పేరు ఉండాలి. ఇక నుంచి దీని పేరు వ్యాఘ్రపాదపురము. వ్యాఘ్రపాద పులిపాదాలు, వ్యాఘ్రపురము రెండు పేర్లు, వ్యాఘ్రపాదపురము వ్యాఘ్రపురము అని దీనికి పేరు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడు దీన్ని పులియూరు అని పిలుస్తారు. తమిళ భాషలో వ్యాఘ్రపురమును వ్యాఘ్రపాదమని పేరు దినుకున్నది. అలాంటి వ్యాఘ్రపాద క్షేత్రము ఈ దివ్యమైనటువంటి చిదంబరం.
1: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajurvedam, Madhyandina Shaka, Adhyayam 33.

0: ఓం నమః శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ shivam.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ యోగా స్పిరిచువల్ డిస్కోర్స్. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిసన్ సాధన ప్రెసెంటెడ్ బై శ్రీ రామకృష్ణన్. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.
1: శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగ సమాధి భావనార్థ క్లేశతనూకరణార్థశ్చ అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశాః పంచక్లేశాః అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్న ఉదారాణాం అనిత్యా శుచి దుఃఖనాత్మసో నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిర విద్యా దుర్దర్శన శక్త్యోరేకాత్మదైవాస్మిత సుఖానుషయీ రాగ దుఃఖానుషయీ ద్వేష స్వరసవాహీ విదుషోపి తారూఢో వినివేశ తే ప్రతిపరసవహేయా సూక్ష్మా ధ్యానహేయా సద్వృత్తయ క్లేశమూల కర్మాశయో దృష్టాదృష్ట జన్మ వేదనీయ సతిమూలే తద్విపాకో జాత్యాయుర్భోగా తే హ్లాద పరితాపఫలా పుణ్యా పుణ్యే తత్వాత్ పరిణామతాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధా చ దుఃఖం ఏవ సర్వం వివేకిన హేయం దుఃఖమనాగతం దృష్టదృశ్యో సంయోగో హేయ హేతు ప్రకాశక్రియాస్థితిశీలం భూతీంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం విశేష విశేష లింగమాత్రాలింగాని భూన పర్వాణి ద్రష్టాదృశమాత్ర శుద్ధోపి ప్రత్యానుపశ్య తదర్థ ఏ దృశ్యస్య ఆత్మా కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యదాధారణత్వాత్ స్వస్వామి శక్త్యో స్వరూపోపలబ్ధిహేతు సంయోగ తస్య హేతుర విద్యా తదభావాత్ సంయోగాభావో హానం తదృశే కైవల్యం వ్యఖ్యాతిరవిప్లవా హానోపాయ తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞా యోగాంగానుష్ఠానాత్ శుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావేగఖ్యాతే యమనియమాసన ప్రాణాయామ వృత్త్యాహారధారణ ధ్యాన సమాధయోష్టౌ అంగాని అహింసా సత్యం అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ యమాః జాతి దేశ కాల సమయావనవచ్ఛిన్నాః సారభౌమ మహావ్రతం శౌచ సంతోష తపస్వాధ్యాయీశ ప్రణిధానాని నియమాః వితర్క బాధనే ప్రతిపక్ష భావనం వితర్కాః హింసాదేహ కృతకారితానుమోదిత లోభక్రోధమోహపూర్వకాః మృదుమధ్యాదిమాత్రా దుఃఖ జ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశయత్వం అస్తేయ ప్రతిష్టాయాం సర్వత్వపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ అపరిగ్రస్థైర్య జన్మకశాంతాసంబోధ శౌచాత్ స్వాంగ జుగుప్సా పరైర్ అసంసర్గ సత్వశుద్ధి సమనస్యేకాగ్ర్య ఇంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వాని చ సంతోషాదనుత్తమ సుఖలాభ కాయేంద్రియ సిద్ధిర్ అశుద్ధి క్షయాత్ తపసః. విల్ ఫినిష్ విత్ దిస్ సిద్ధి నౌ, సో యూ కెన్ స్టాప్ కాఫింగ్. స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రమోషః. స్వాధ్యాయాదిష్టదేవతాసంప్రయోగః ఈశ్వర ప్రణిధానాని నియమాః తపః వి సా నౌ స్వాధ్యాయ త్రు స్వాధ్యాయ టు స్టడీంగ్ ది శాస్త్ర ఓంకార జప యూ విల్ గెయిన్ ది దర్శన ది విషన్ ఆఫ్ ఇష్ట దేవత ది డెయిటీ ఆఫ్ యువర్ డిజైర్ ది డెయిటీ విచ్ యూ డూ పూజ ఆఫ్ విచ్ యూ వర్షిప్ దేవాః ఋషయః సిద్ధాశ్చ స్వాధ్యాయశీలస్య దర్శనం గచ్చంతి. సో ఇష్ట దేవత మీన్స్ ఇట్ క్యాన్ బి ఆఫ్ ది డెయిటీస్ ఇట్ క్యాన్ బి ఇట్ మే బి రిషీస్ ఆర్ ఇట్ మే బి ది సిద్ధాస్ ది సిద్ధ పురుషాస్ ఫర్ ది పర్సన్ హూ హ్యాస్ దిస్ శీలా దిస్ హ్యాబిట్ టు డూ స్వాధ్యాయ టు ప్రాక్టీస్ స్వాధ్యాయ స్టడీంగ్ ఆఫ్ శాస్త్రాస్ ఆర్ డూయింగ్ ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా ఆర్ ది ప్రణవ జప హీ ఫార్ హిమ్ దర్శనం గచ్చంతి దీస్ పీపుల్ దే బికమ్ విజిబుల్ దే ప్రెసెంట్ దెమ్సెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ ది విజన్స్ ఆఫ్ దీస్ పీపుల్ కార్యే చ అస్య వర్తంత ఇతి అండ్ వాట్ ఇస్ ది యూస్ ఐ సీ దెమ్ ఐ సీ యూ What is the difference? I'll see the yogins like I'll see you. There is no difference. At least you are of some use to me. But these yogins are of no use to mission, then why should I be desirous to gain the visions of these people? Means, kariyachasya vartantiti, they will be helpful in guiding you through the process of yoga. You might have attained some stages. After that, you are not ready to grow. Now, you are not ready to grow means you are not eligible to grow. So, at that point of time, they will guide you in such a way that you gain the eligibility and gain the knowledge. So, they will help you to grow. Their darshana is not just vision. It is also some dialogue. It is also possible that they can give, you can discuss with them your problems of sadhana. Samadhi siddhir ishara pranidhanat. Samadhi siddhir ishara pranidhanat. Samadhi siddhir ishara pranidhanat. Samadhi siddhir ishara pranidhanat. Simple. Over. This sutra, it has condemned all the previous sutras. Samadhi siddhir. Samadhi, you will gain accomplishment in samadhi, you will attain samadhi through Ishvara Pranidhana, through practice of Ishvara Pranidhana, by doing bhakti of Ishvara. Now, if this is what Ishvara Pranidhana is, what is the helpful means to gain samadhi, then why should I be practicing all that other yamas and niyamas? They are all useless really. I should really go for Ishvara Pranidhana. Now, we might be little intelligent, but Bhagavan, Bhashyakara, Vyasa, the other people, they have thought over this. Ishvara Arpita Sarva Bhavasya Samadhi Siddhi Yatha Sarvam Ipsitam Avitatham Janati Deshantra Dehantre Kala Antre Chatato Asya Prajnyata Bhutam Prajjanati Prajaniti. So, here in Bhashya, he is not presented, but this is how you have to understand. Samadhi, you will gain, you will attain samadhi by practice of meditation on Ishvara, by worshipping Ishvara, by surrendering all your karmas to Ishvara. There is no doubt about it. The other practices of Yama and Niyama are to help you to do this bhakti in a proper way. To attain this stage, to do bhakti properly, you have to practice the other yamas and niyamas. So, they are a kind of prerequisite to do proper bhakti. For to do Ishvara Pranidhana, you have to practice yama and niyama. To do Ishvara Pranidhana, and Ishvara Pranidhana is the key to gain samadhi. But to do Ishvara Pranidhana, you have to have those yamas and niyamas. So, Ishvara Arpita Sarva Bhavasya, for the person who has surrendered himself, surrendered all his deeds, karmas to Ishvara, then Samadhi Siddhim, he will gain the Samadhi. Like, Yaya Sarvam Ipsitam, and through this Samadhi, Samadhi here is Sampragnyata Samadhi. So, this Sampragnyata Samadhi, through this Sampragnyata Samadhi, Ipsitam Avitatam Janati, he gains the knowledge of things without any trouble. Whatever he desires to know, he will gain that knowledge. Deshantre, Dehantre, Kalantre cha. It may be in different desha, different place. It may be in a different body. This thing may be happening in different body. Or it may have happened or will happen in different period of time. So, there is no limitations to his knowledge by period, time or body, object. So, all the three kinds of limitations are limitation by body, limitation because of time, limitation because of objects. These three are removed. Space, kalakrita, dikrita, kalakrita, dikrita and sharirakrita. All these kind of three kinds of limitations can be destroyed, will be removed. Tataha asya prajna yatha bhutam prajanati, and because of that he will gain the knowledge. He will gain the knowledge of whatever, wherever, in whichever place. So he will gain the knowledge of that as it is, not as an imagination. So I can also say in the planet XYZ, this is what is happening. There is no cross reference here. But this is not like that for this yogi. He will gain the knowledge as it is. That is yogi pratyaksha. Uktaha saha siddhivihi yamaniyamaha asanadini vakshyamaha. Now, these are explained for practice of yama and niyama. If you practice and practice yama and niyama, whatever siddhis you will be gaining, that was explained. Now, the next third stage is asana. Asanadini vakshyamaha. Now, we will start explaining the asanas. Now, really, the yoga starts here. Siddhis are over. Now, the yoga starts here. From the asana. Those two things, two states, yama and niyama, are prerequisites to gain the right eligibility to practice yoga, asana, etc. But otherwise, yoga starts from here. That's all. Tatra, in that, what is asana? Sthira sukham asanam. Sthira sukha asanam. Sthiram sthira sukham asanam. Sthira sukham asanam. Sthira sukham asanam. Sthira. Sthira sukham. Sthira sukham means sthiram sukham. That which is sthiram. In a position where you can sit without any disturbance for a period of time. That is sthira sukham. And that position, see, I can sit in any asana for a period of time. But the only problem is my knee joints, they will start paining. Now we are not talking about that also. Here we are saying sukham. It will give you peace, it will give you bliss, it will give you happiness also. There will be no pain there. You can say it is sukham physically or sukham mentally. Sitting in a position itself will make you, if you are able to sit in a proper position, that will give you a peace of mind, a mental peace. That itself is what is sukha? Peace is sukha. What is sukha? Peace. When you don't have any disturbance in the mind, that is what a sukha is. So, if you practice, if you are able to sit in a position, in a proper situation, in a proper asana, seating, then that is the asana, whichever method it may be. There are many asanas, we will see. Now, this is what they say, Patanjala Yoga. There is no Patanjali Yoga. Only this sutra, Patanjali Yoga. Yoga is belongs to this sutra only. Over. There is no yoga taught here. Physical yoga, Hatha Yoga, I am talking about. But Bhashyakara, he says different asanas. Tadyatha, for example, Padmasanam, Virasanam, Bhadrasanam, Swastika, Swastikam, Swastikasanam, Dandasanam, Sopashrayam, Paryankam, Krauncha Nishadanam, Hasti Nishadanam, Ustra Nishadanam, Samasansthanam, Sthirasukham, Yathasukham, Chaiti, Evamadini. So these are different positions in which you can sit. Padmasanam, Virasanam, these are the famous. See, he has Tadyatha, when he presents Tadyatha like this. Now, he is not limiting asanas to only these number of positions. There are innumerable number of asanas. As many living beings in this world, as many asanas. You can say as many living beings, they say Kukkutasana. They say Mayurasana, Vrishikasana. Like a scorpion, like a dog, like a lion. There are many asanas. So, these asanas depend upon the normal state of each of these living beings. A crane. If you lift one leg and stand, that's crane asana. So, different asanas according to the normal position of an animal. That is an asana. It can stand still peacefully without any disturbance. That is an asana. Now, what is asana generally, that which gives you peace. So there is an asana which the best asana, which is a shavasana, just lie flat. That is the best asana. And that is what, after all the practice of yoga should end with shavasana. Like the physical exercise, when you go to gym, they first, or when you practice any aerobics, etc., they first do some exercise to relax. Warming up exercise, they say. Like that, yoga should end with shavasana. So, that, there are different types. See, shavasana is also an asana. If you are able to sit in easy chair and peacefully without any disturbance, if you are meditate, that is also okay. If you can sit in a chair without any disturbance, that is also okay. There is no real necessity to stay in a situation. See, when Bhagavad Gita talks about asana, it says, you have to samsthapya, you have to keep your body in a position that your base, your neck, your head, shoulder, your head, all these stand in a straight line. That is what is an asana, a perfect posture for sitting. That is how Bhagavad Gita explains it. But any asana, see, he says Krauchya asana, Hasti Nishada asana, Ushtra Nishadanam, Bhadrasana, Sastikasana, Dandasana, Sopashrayam. These asanas are not asanas which will keep your spine straight. There are some asanas here which will keep your spine in different positions. Now, you have to keep your spine straight. Now, there is no rule here. He makes it very clear. Sthira sukham. Sthira sukham. If you are able to gain this sthirata, and that without any pain. Sukha means pain. If you are able to stay in a position without any pain, that is the asana you have to practice. Famous asana, maybe Padmasana, Virasana, Bhadrasana, maybe they are famous asanas, but this is not the only asana which you want to sit, you need to sit. You can sit in an asana where you don't have any pain. You see, if you are going to have pain in your joints, knee joints or any place, then your mind is going to create vrittis for pain, thought functions for pain. Now, you want to control the thought functions and you are generating new thought functions. What is the necessity to create new thought functions when you have to control the thought function? That is what is yoga. So, practice of asana should be that which does not disturb your thought function, which does not create any new thought function. That is what is sthira sukham means. You should not be disturbed sitting. There are people who make you sit for periods of time, lengthy periods of time, and make you meditate on the pain. Pain is a vritti. You are meditating on this pain. After some time, you meditate on this pain. You have pain in your knee joints. Okay, meditate on that pain. After time, sometime you will not feel the pain. It is not that you will not feel the pain. Now, this pain has become an abhyasa. It has become a practice. Now, you are experienced with this pain. Now, you know it is a pain. Okay, over. The pain is not disturbing you. But still the pain is. So, we are not talking about that kind of situation. We are talking about a situation where there is no pain. There is only happiness. It's like they say, diplomacy. What is diplomacy? Diplomacy is a situation, a way of speaking to say no, as though when you scold or when you say no, when you negate, this person who is receiving it should expect it again. He said, when will he scold me? If he scolds, it will be nice. Like that. That is the way. So like that, here also, when you practice this asana, it should not create any pain. It should not disturb you. So, sthira sukham asanam. So the other, yatha sukham means as much as possible, it should give you the peace. Now, he has given so many asanas. We are not going behind all these asanas, because these asanas are study matter for hatha yoga. Hatha Yoga, Pratipika, etc. These granthas, these texts explain about these asanas. We are not bothered about it. Just any state of sitting which does not disturb your mind is the asana.
2: Om Namah Shivaya. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
3: विष्णुर्यज्ञो देवतास्तैव यज्ञं चालत्ताग्निर्वै यज्ञस्यान्तो ओवस्तात् विष्णुः पुरस्तादुभयत एव यज्ञस्यान्ता अवलब्धा यददाहुर्निर्वच इन्द्राद्यज्ञोऽस्विजित् यदष्टाकपालस्तेनाज्ञेयो यत् त्रिगपालस्तेन वैष्णवो यद्येकादश गपालः सम्पद्यते तेनैन्द्रोऽग्निर्वै यज्ञस्य पवित्रम् विष्णुः पवित्रभूतमेव यज्ञमालब्धमेधस्य वा एतद्यज्ञस्य रूपम् यत्पुरोडाशस्तस्मात् पुरोडाश एव कार्यश्चर कुर्वन्दिदेन्वा वै कृतम् भयो नडु हस्तण्डुलास्तन्मिथुनम् मिथुनमेवास्य यज्ञमुखे ददाति तेजो वै कृतम् तेजस एव प्रजायते परश्वो वा एष मेधाया लभते पुरुजस्य ये एषा प्रतिमा यत् इ वैरोपम् तस्माच्चरदेव कार्यो वेदिमतिदीक्षते विन्दा इति वै वेदिमतिदीक्षते विन्दते ह वै यज्ञो वेदिमतिदीक्षते अतो यज्ञपथ एवाधिक्षि दृष्ट्वा वेद्या वै देवा इममसुराणाम विन्दते मामेव विन्दते यो वेदिमधिदीक्षते अथो यज्ञपदमेवालब्धप्राचीनवपुंसम् कुर्वन्ति दिशो यदि माम् व्यकल्पयन्निमामेव देवेभ्यो यकल्पन्निमाम् पितृभ्य इमामसुरेभ्य इमाम् मनुष्येभ्यो देवता मेष उपैति यो दीक्षते देवानामेति दिशमुपावर्तन्ते प्राचीनमेव दिशमुपावर्तन्ते थो देवक्षेत्रमेव प्रावस्यति प्रयश्रितन्त्यन्तरहितो वै देवाक्षया मनुष्याक्षयो मनुष्या देवैनम् क्षयादन्तर्दभात्यथो रक्षदामनन्वायाति वा एषोऽस्मान् लोकाद्यो दीक्षते जनग्नेष्येति देवलोकमभ्यारोहति परिश्रयन्ति कोऽन्तान्ति तेनास्मिन् लोका नैति तेनास्मिन् लोके घृतः पुरस्तात् प्रायणम् कुर्यात् स्वर्गकामस्यासौ वा आदित्यस्वर्गो लोको मुष्यैनमादित्यस्य कामक्षङ्गमयधि दक्षिणतः प्रायणम् कुर्यात्।

ఆహి మనశ్చాంజతేతూలయాంతేపతూలయాహి మనశ్చాంజతే దక్షిణం పూర్వమాంతే సవ్యగుం హి పూర్వం మనశ్చాంజతే త్రిరణ్యత్రిరణ్యాంతే పరిమితగుం హి మనశ్చాంజతే న పునర్నివేదయతి పునరావర్తకుం హి మనశ్చాంజత ఇంద్రో వై వృత్రమహంతస్య కనీనికా పరాపదత్తాత్రిగుభమగచ్చత్తదాంజనం చైః కగుభమాంతే సవ్యం వై చక్షర్ నేవ భాజే దత్తదాది సత్యమేవాలభ్య దీక్షాముపైత్యంతరహంతయా.

పావయతి దశహత్యా అంగుళయో దశ పాద్యా ఆత్మైకవిగుంశో యావానేవాస్యాత్మాతం పావయతి యావీనైరక్షాత్రియస్వప్నేయీక్షతేనాక్షైతి శ్రీవిష్టవ్యావర్తతే యాం ప్రథమాం దీక్షతో రాత్రిర్జగతి స్వప్నేన వ్యావర్తతే యాం ప్రథమాం దీక్షితో వసతి యజ్ఞంత జావరందతే యాగుం సోమే క్రీతే ప్రజాంత జాయాశ్వత్యా సత్యయా పశుగుస్తయా ఆకూత్యై ప్రయుజే అగ్నయ.

దక్షిణాయిదేవేష్ణో వై అసురేషుతాం దక్షిణయాయత్నోభ్యకామయత్తస్మాదవి హర్యావర్తతథాగుంసమభవత్స ఇంద్రో వేద్యో వా అస్మాద్యోనే సంభవిష్యత్స ఇదం భవిష్యతీతి సమింద్ర ప్రావిశత్తథా ఇంద్రస్తమభవత్తథా ఇంద్రో జాయత సజాయమానో వేద్యో వా అస్మాద్యోనే సంభవిష్యత్ మా

రఘుమతివనఃపుండరీ కాంచిత దివ్య చంచరీకాయ ధవళాంగాయ పింగజటాజూటాయ రవిచంద్రానల నేత్రాయ శ్రీమతే భగవతే తుభ్యం మమ చతుర్వే

పత్తి అనే సైన్య వ్యవస్థ ఎలా ఉంటుందో రాజనీతి శాస్త్రాధారంగా చెప్పుకుందాం ఇక్కడ. అంటే వేద శబ్దాల్లో మనం గ్రహించాలి ఇది. ఏకో రథో గజశ్చైకో నరా పంచ పదాయతాః త్రయశ్చ తురగాస్తజ్ఞైః పత్తిరిత్యభిధీయతే. పత్తి అంటే ఒక రథము, ఒక ఏనుగు, ఐదు పదాతి బలం, నాలుగు గుర్రాలు, వీటితో కూడితే దీని పత్తి అంటారు.

అది విశేషం. అప్పుడు ఈ అందమంతా చూపించాడు వాళ్ళకి. మనకంటే కైలాసపతి ముందు నిలబడి నమస్కారం చేస్తున్నాం వాళ్ళు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తున్నప్పుడు చూశారు. ఏమి చక్కగా చేశాడు ఆయన. చేసి ఇంటికి వస్తున్నట్ట. వస్తున్నప్పుడు పార్వతీదేవి హారతిచ్చి విజయం సాధించిన ఆ స్వామిని పిలుస్తూ ఉంటే దేవతలు స్తోత్రం చేసేట. అప్పుడు ఆయన నిలబడి ఉన్నాడు ఆ ధనస్సు పెట్టి. నిలబడి ఉన్నప్పుడు కృత్స్నవీతాయ కవచం వేసుకున్నట్ట. కవచం వేసుకున్న శివుడు కృత్స్న మొత్తము వీత వ్యాపించి కవచం చేసినటువంటి కృత్స్న వీతాయ మొత్తము కప్పుకున్నటువంటి వాడు కృత్స్న వీతాయ. ఈ కవచం కట్టుకుని ఏం చేశాడు యుద్ధంలో? ధావతే పరిగెత్తట యుద్ధంలో. అంటే ఎందుకు పరిగెత్తాడు? తన దెబ్బ నుంచి తప్పించుకోవాలని పరిగెత్తే రాక్షసుల వెంట పరిగెత్తి మరీ వెంటాడు కొట్టాడు ఒక్కొక్కరిని. అందుకు ధావతే ఊరికినే పరిగెత్తేందుకు కొట్టాడండి అంటే సత్వనాం పతయే నమః. సత్పురుషులకు పాలకుడు గనక వారిని కాపాడడానికి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని హింసించడానికి వెళ్ళాడు. వీళ్ళని కాపాడేందుకు శత్రు సంహారం కోసం ధావతే ఎంత దూరమైనా పరిగెడతాడు. శత్రువు అలసిపోవాలి తప్ప ఈయన మాత్రం పరుగాపడు. వాడిని పట్టి కొట్టి సత్వరాంపతే నమః సత్పురుషుల్ని కాపాడతాడు. ఈ ప్రతాపం పరాక్రమం దేనికంటే దేవతాశక్తుల్ని సాత్విక శక్తుల్ని కాపాడేందుకు పనిచేస్తాడు గనక నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతే నమః. ఈ గ్రేట్ వారియర్ అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే అని ఇంకా ఎన్నో రూపాలతో మనకు కనిపిస్తుంటాడు ఇక్కడ. అలాంటి ఒక యుద్ధ విద్య అధిష్టాత అయిన ఈశ్వరుని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఈ సమాజంలో చూడండి. అందుకే మనం ఇక్కడ కూర్చుని హాయిగా అన్నం తింటున్నామంటే అక్కడ చలిలో కూడా ఆ దేశపు సరిహద్దుల వద్ద నిలబడి ఎవరైతే కృత్స్న వీతాయ ధావతే సత్వనాంపతే నమః తమని తాము కాపాడుకుంటూ పరుగులు పెడుతూ ఆయుధాలు ప్రయోగిస్తున్నటువంటి ప్రతి సైనికుడు ఒక రుద్రుడే. వాడికి నమస్కారం చెయ్యని చెప్తోంది రుద్రం. అది విశేషం. నీ దేశాన్ని పాలించే వ్యవస్థలో కూడా శివుడున్నాడు అని ఎందుకు మన అభిషేకంలో వాడుతున్నావు అంటే నా దేశాన్ని పాలించే సైనికుల్లో కూడా ఓ పరమేశ్వర నువ్వే ఉండి వాళ్ళని ప్రోత్సహింపజేసి నా దేశాన్ని కాపాడు అని ఇక్కడ మనం శివుడికి అభిషేకం చేస్తూ కోరుకుంటున్నాం. తద్వారా దేశంలో దేశం పట్ల మనకున్న బాధ్యతని నెరవేర్చుకుంటున్నాం. చూసారా ఎంత విశేషమైన లక్షణం ఉందో? సైనికుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడని దర్శించాలి. అది విషయం. ఇదండి వేదం అంటే, ఇదండి భారతీయ విద్య అంటే. ఇవన్నీ మనం విడిచిపెట్టివేవి అక్కర్లేదు. ఏదో ఆత్మ పరమాత్మ ఎందుకండి అనవసరపు అన్నీ కూడా? ఇవన్నీ లేకపోతే మనం ఇక్కడ ఆత్మ పరమాత్మను కూర్చోగలమా చెప్పండి? దేశం నిండా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం కూర్చొని రుద్రం చెప్పుకోగలమ? అక్కడ ఆయన ధావతే సత్వనాం పతే నమః కృష్ణవీతాయ పతీనాం పతే నమః దూతాయ ప్రహితాయ ఎన్ని ఎన్ని రకాలుగా నడుపుతున్నాడో ఆ మహాయుద్ధ స్వరూపుడైనటువంటి ఈశ్వరునికి ఇక్కడ నమస్కారం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికి మరొక అర్థం ఉంది. నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. సత్వనాం అంటే సత్వము కలవారు అనర్థం. సత్వం అంటే బలం, ప్రాణశక్తి సత్వం. ప్రాణశక్తిని సత్వం అంటారు. ఈ బలం ఎవరైతే ఉందో ఆ బలాలు ఉన్నవారన్నిటికీ పతి ఆయన. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడో అతను సత్వనాం పతయే నమః. అందరిలోని సత్వం ఉంది. ఈ సత్వం అంతా ఆయన వల్లే వస్తున్నది. ఈ సత్వం ఎక్కడుంది? కృత్స్న వీతాయ. కృత్స్న అంటే అంత, వీత అంటే వ్యాపించుట. ఈ బలం ప్రతి వాడికి ఆపాదమస్తకం వ్యాపింపజేసేవాడెవడు? ఆ వ్యాపింపజేసేటప్పుడు ఆ శరీరంలో ప్రసరించుతూ పరిగెడుతున్నట్టుగా పెడుతుంది ఈ బలం. ఎక్కడో బుద్ధి ఒక ఆర్డర్ వేస్తే ఆ ఆజ్ఞని వెంటనే అందుకుని పాదం దగ్గర స్పందన వస్తున్నది. మనం నిద్రపోతూ ఉంటే మన ఒంటి మీద దోమ వాలితే మన చెయ్యి వెళ్ళి దాన్ని కొడుతుంది. ఎవడా పనిచేస్తున్నాడు లోపల? మనకు మెలకోలేదే. ఎవడా పనిచేస్తున్నాడు లోపల? నీకు అది వాలిన ఉత్తర క్షణం అది కుట్టిన దానికన్నా వేగంగా మెదడు నుంచి సంకేతం చేతి దాకా వెళ్ళి నీవు నిద్రపోతున్న పిడిమును కొట్టాడంటే అక్కడి నుంచి ఇక్కడికి ధావతే పరిగెడుతూ వెడుతుందో చైతన్యం? అందుకే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాంపతే నమః. బలం అనే వ్యవస్థ అంటే డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్ బాడీలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ దేశానికి ఉండడం పక్కన పెట్టండి, నీ శరీరంలో డిఫెన్స్ సిస్టమ్ నడుపుతున్న రుద్రుడికి నమస్కారం. అందుకే శివుడికి అభిషేకం చేస్తే మనలో డిఫెన్స్ సిస్టమ్ కూడా బాగుంటుంది, మనలో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్లు నీలో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ చక్కగా పనిచేయడానికి రుద్రాన్న అధ్యయనం చేయి అది చెప్పడం. మన లోపల డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆయనే కాపాడుతున్నాడు. ఏ ముల్లో రాకపోతే మనకు తెలియకుండానే కన్ను మూసుకుంటుంది ఎవడి డిఫెన్స్ సిస్టమ్ పెట్టిన వాడు. మన లోపల చేరిన రోగాన్ని
పరిష్కరించగలిగే వ్యవస్థ మన లోపలే తయారు చేసినటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు మనకు తెలియకుండానే అంత తొందరగా అనుగ్రహిస్తాడు.

0: కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని బలములకు పతి అయిన పరమేశ్వరుడికి నమస్కారం అన్నారు. మరి ఒక విధంగా సత్వనాం పతయే నమః అంటే సత్పురుషులు సత్వము కలవారు అని అర్థం. భక్తులకి సాత్వికులు అని పేరుంది కదా, ఇలాంటి భక్తుల్ని కాపాడేవాడు కనుక సత్వనాం పతయే నమః. ఈ భక్తుల్ని కాపాడడానికి ఆయన ఏం చేశాడయ్యా అంటే కృత్స్నవీతాయ అంతటా వ్యాపించిపోయేట. ఎందుకంటే పాపం ఈ భక్తుడికి ఎక్కడి నుంచైనా రక్షణ ఇవ్వడానికి ఎక్కడైనా వ్యాపించి కూర్చున్నట్టు ఆయన. అందుకే భక్తుడు అంటాడు, భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించాడు అంటే నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అన్నాడు. అది భక్తుడు అంటాడు. కృత్స్నవీతాయ భక్తుడికి అన్ని వైపులా వ్యాపించి కాపాడుతూ ఉంటాడట. ఆ కాపాడడం ఎలాగంటే ధావతే పరిగెడుతూ కాపాడతాడట. ఎందుకండి పరిగెత్తడం, ఆయన అంటే భక్తుడు పరిగెడుతున్నాడు కనుక వాడి వెంట ఆయన పరిగెడతాడట. అదే మనకి ఈ విషయానికి ప్రమాణం బ్రహ్మవర్త పురాణంలో కృష్ణుడు నారదుడితో చెప్తాడు, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవా మహాదేవా మహాదేవా అని ఎవడైతే అంటూ ఉంటాడో వాడి వెంట శివుడు పరిగెడుతూ ఉంటాడట. అది ఎలాగుంటే దూడ వెంట ఆవువలే గౌరీశ పార్వతీ సమేతుడై వాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతే నమః. అలాగ తన భక్తుడి వెంట పడి కాచుకునేటటువంటి భక్త రక్షకుడైన పరమేశ్వరుడు ఈ మంత్రంలో చెప్పబడుతున్నాడు. ఇందులో ఏ అర్థం తీసుకోవాలండి? అన్ని అర్థాలు తీసుకోవాలి. అన్ని అర్థాలు ఇచ్చేవాడు ఆయనే గనక అన్ని అర్థాలు ఇందులోనే నిబిడీకృతమై ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో ప్రతి అణువులో కృత్స్నవీతాయ వ్యాపించిపోయి ఉన్నాడు. వ్యాపించిపోయి ఒక చోట అలా స్టాటిక్గా లేడు ఆయన, డైనమిక్గా ఉన్నాడు. ఆ వ్యాపించే అణువు నిండా ధావతే నిరంతర నిరంతర చైతన్య రూపంలో ప్రవహిస్తూనే ఉన్నాడు. ప్రతి అణువులో కూడా నిరంతర గమనం ఉంది. ఆగని గమనమే పరుగు అంటే ఆ పరుగుని మనం అంచనా వేయలేం, అంత వేగంగా పరుగెడుతుంటాడు ఆయన. కాంతిలో పరుగుంది, జలంలో పరుగుంది, వాయువులో పరుగుంది, మీరు గమనించితే అణువులో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వాటర్లో పరుగుంది. ఇలా ప్రతి అణువులో కూడా వ్యాపించిన చైతన్యంతో నిరంతరం పరుగు తీస్తున్నవాడు సత్వనాం పతయే నమః, విశ్వమంతా వ్యాపించినటువంటి బలములకు పతిగా ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కూడా ఈ మంత్రం చెప్తున్నది. ఈ మంత్రంతో మనం స్వామిని భావించినప్పుడు ఆయన తప్పకుండా మన వెంట ఉండి కాపాడుతాడు, ఉండి కాపాడుతున్నాడు. ఈ రెండు అభయాలు కూడా మనకు వస్తాయి. అలా ఈ అనువాకం మనకు పూర్తయి అటు మూడవ అనువాకంలోకి, తృతీయోనువాకంలోకి ప్రవేశిస్తున్నాం. నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమః. సహించే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అంటున్నాడు. సహనం పరమేశ్వరు అంటే సామాన్యుడు కాదు, సహమానాయ సహించేవట, అన్నీ సహిస్తాడండి. సహించుట అంటే భరించుట మోయుట ఇవన్నీ కూడా. ఎలా సహిస్తున్నాడండి ఈ సమస్త విశ్వాన్ని భువనాన్ని అన్నిటినీ సహించట్లే ఆయన, ఈ సహించి ఉండేటువంటి వాడు. అలాగే ఎవరు ఏమన్నా సహించగలడు ఆయన, ఎంతకాలం వాడు తిట్లు తిడుతూ ఉంటే వంద అయ్యేవో లేవో లెక్క పెట్టుకుని కూర్చున్నాడు ఆయన కృష్ణుడు. ఎవరికైనా కోపం ఉంటే మొదటి తిట్టుగా సర్వములు లేస్తాడు, వందింటికి లెక్క పెట్టుకుంటున్నాడు అంటే అర్థం ఆ తిట్లేవి ఆయనకి పట్టటమే లేదు, అన్నీ సహిస్తున్నాడు ఆయన. వాడి తిట్లో లెక్క, ఆయన లెక్క అంతా వాడు ఆయు ఎప్పుడు మూడిందా అనే లెక్క. దానికిది ఆయనకి అంకెల్లా పనికి వచ్చే తిట్లంతే, తిట్లేవి ఆయనకు పట్టవు. అందుకే సహమానాయ. దక్షుడు ఎన్ని తిట్టాడండి శివుణ్ణి, ఏమి పట్టించుకోలేదు. పట్టించుకుంటే అంతవరకు కూడా బతికి పట్టగట్టగలిగాడు కాదు, ఊరుకున్నాడు ఆయన. సహమానాయ ఆఖరిగా నవమానాంచాలని యజ్ఞం చేశాడు దక్షుడు. ఆ విషయం నారదుడు వచ్చి చెప్పాడు, పాపం ఆపుకోలేక నిన్ను అవమానించాలని యజ్ఞం చేస్తున్నాడు. అవునా సరే వాడు సరదా వాడిది కానీ లే అన్నాడు. లోకంలో ఒక యోగే నిందాస్తుతులను పట్టించుకోడే, మరి యోగీశ్వరేశ్వరుడైన పరమేశ్వరుడికి పడతాయా? పట్టవు. ఆయనకు పట్టవు కానీ ఆయన భక్తులు ఊరుకోకూడదండో, అది విశేషం. మన దేవుళ్ళని ఎన్ని తిట్టా మనం ఊరుకుంటే మనం చవటను అవుతాం. అంతేగాని పరమేశ్వరుడు ఏమి చేయడు, ఆయనకేం అవసరం అండి, మనకు అవసరం. స్వామి నీ గుళ్ళని దెబ్బతీస్తుంటే నువ్వు ఊరుకున్నావా అంటే ఆయనే ఆయన ఊరుకుని ఉంటాడు. ఆయనకి ఎందుకు గుడి, గుడి మన కోసం, భగవంతుడి కోసం కాదు. అందుకే మనం కాపాడుకోవాలి మన దేవుణ్ణి. అందుకు ఆయన సహించని, మనం మాత్రం సహించకూడదు. మనలో మళ్ళీ ఆ వేడి పుట్టించేది ఆయనే పుట్టించంట, అది విశేషం. అందుకే సహించాడు ఎంతవరకు, దానికే ఆయనకు తెలుసు ఎవడికి ఎప్పుడేమి ఇవ్వాలో. కర్మఫల ప్రదాత, అలా సహిస్తూ ఊరుకుంటాడా? అందుకే ఎప్పుడైతే సతీదేవి వెళ్ళి దేహత్యాగం చేసిందో అప్పుడు ఆయన నుంచి వచ్చారు వీరభద్రుడు వారు. ఎందరో శక్తులు. వీళ్ళు వెళ్ళి ఊరుకున్నారా, నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః. నివ్యాధిన బాగా కొట్టేవత్త, అవ్యాధిన ఆ కొట్టడం కూడా ఇంకా మిగల్చకుండా అన్ని వైపుల నుంచి కొట్టేట. అందుకే అంత సహనశీలి ఎవడూ లేడు, అంత చితకబాదేవాడు కూడా ఎవడూ లేడు. అలా అవ్వాలండి భారత జాతి. అప్పుడే ఈ సహనము అంతే, బాధుడు కూడా అంతే అయినప్పుడు అది క్షాత్రం అంటే. ఈ క్షాత్రాన్ని పాంచజన్య శంఖంతో ఊది నూరి పోసాడు శిక్ష పరమాత్మ. అది పట్టుకుని మనం పనికిమాలిన అహింస కోసం వాడుకున్నాం. కానీ అది గొప్ప విశేషమైనటువంటి క్షాత్రధర్మాన్ని చెప్పిన గీత అది. అందుకే సహమానాయ నివ్యాధిన అవ్యాధినీనాం పతయే నమః. సహించేవాడు ఆయనే, అన్ని విధాల చెదగబాది పరాక్రమం చూపించేవాడు ఆయనే. అలాగే సహమానాయ అంటే ఎదుర్కొనేవాడు అని. ఒక దాన్ని పట్టుకున్నాడు అంటే అర్థం దాన్ని పట్టుకోగలిగే శక్తి ఉన్నవాడు అని కదా అర్థం. అందుకే తన మీదకు వచ్చే ఎలాంటి శత్రువుడైనా సహమానాయ అటాక్ చేయగలిగేవాడు అని అర్థం సహమానాయ అని. అలా అటాక్ చేయడమే కాకుండా మళ్ళీ వాడు లేవకుండా కొట్టాలి, అది విశేషం. నివ్యాధిన అవ్యాధిని నాం పతయే నమః అని నమస్కరించారు. ఈ వ్యవస్థలో కూడా పరమేశ్వరుడుండి మన పాపాలని అనేక రూపాలలో దెబ్బతీస్తూ ఉంటాడు ఆయన. కర్మక్షయం మొదలైన రూపాల్లో ఒక్కసారి ఏం బాధుతాడో భగవంతుడు మనని. అయ్యా ఏమిటి ఇన్ని వేదనలు ఇన్ని బాధలు, తల విరిగిపోతుందండి అంట. ఆ లోపల తలని హింసించే ఒక శక్తిని పెట్టాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడో చేసేవిగా అనుభవించు. నివ్యాధిని అవ్యాధిని నాంపతే నమః. ఎన్నో ఎన్నో మన జీవిత అనుభవాలు చూస్తే. అందుకే పరమేశ్వరుడు ఘోరాఘోర రూపములతో నుండి వ్యవస్థ నడుపుతున్నాడు అని ఇక్కడ నుంచి మనకి చాలా అద్భుతమైన వృత్తి కల వాళ్ళందరినీ స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఒకే వృత్తి వాళ్ళని, ఆ వృత్తిలో వెరైటీస్ చూపిస్తూ ఉంటాడు. ఒకటే వృత్తి వాళ్ళని. వాళ్ళెవరు అంటే చోరవృత్తి శిఖామణుల్ని. చోర శిఖామణుల్ని ఇక్కడ నుంచి వర్ణిస్తాడు చూడండి. ఇంతమంది దొంగలుంటారా అని కూడా మనకు ఆశ్చర్యమవుతుంది. అంటే ఇదేదో దొంగతనం నేర్చుకోవడానికి పాఠంలో ఉందండి అని మళ్ళీ స్టడీ చేయొద్దు దయచేసి. దొంగలను గుర్తించడానికి పాఠంగా వాడుకోండి చాలు. దొంగతనాలు ఎన్ని రకాలుగా జరుగుతాయో గుర్తించి బాగుపడడానికి వాడండి, కానీ దొంగతనాలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చో తెలుసుకోవడానికి కాదు. ఇక్కడ ఈ మాటతోనే అర్థమవుతుంది ఈ వ్యవస్థలో ఉన్న అందం ఏమిటో. నమక్కకుభాయ నిషంగిణే స్థేనానాం పతయే నమః అని ప్రారంభిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనం గమనించినప్పుడు రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం అని చెప్పాం. ఈ రెండు మహాయోగాలు, అది ఉంటేనే భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం అన్నీను. ఈశ్వర సాక్షాత్కారం మాత్రం విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. మిగిలినవన్నీ సాధనా యోగాలు. కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగాలు సాధనాపరమైనవి. సిద్ధయోగాలు ఏవి అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. ఇక్కడ ఈశ్వరుడు అనుభవానికి వస్తున్నాడు మనకి. రుద్రం అంటే విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం. అది మనం మాటి మాటికి గుర్తుపెట్టుకోవాలి. విశ్వం అంటే ఏమిటి? మంచి ఒక్కటేనా విశ్వం? మనకు కావలసిందేదో అదే ప్రపంచంలో ఉందో అనుకోవడం భ్రమ. అలాగే ప్రపంచంలో ఘోరాఘోరాలు రెండింటికి అంటకుండా సాక్షిగా చూడగలిగితే రెండింటి యందు వ్యాపించిన శివుడే కనిపించి నిజమైన త్రిలింగం అనుభవించగలం జీవితాన్ని మనం. అలా చూడగలిగే స్థితికి మనం వెళ్ళినప్పుడు ఆ జ్ఞానాన్ని ఇవ్వడమే కాక ఇందువల్ల మరో ప్రయోజనం ఏమిటి అంటే చోరాది రూపాలతో నీ మీద అటాక్ చేయడానికి ఎవరెవరైతే ఉన్నారో వారి యందు ఉన్న రుద్ర చైతన్యానికి నువ్వు నమస్కారం చేస్తే ఆ చోరాదుల యొక్క ప్రభావం నీ మీదకి రాదు. అందుకే మంత్రశాస్త్రాల్లో చోరభయముత్సాదయోత్సాదయ విషసర్పభయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూణుచ్చాటయోచ్చాటయ అని అంటే అబ్బే ఇలాంటి మంత్రాలన్నీ చెప్పకూడదండి, అమ్మో ఇతరులు హింస కోరడమా అలా అనుకునే మనం హింసకు గురయ్యే స్థితికి వెళ్ళిపోయాం. మనల్ని హింసించేవాడు హింసింపబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదండి. అందుకే ఇక్కడ చోరభయముత్సాదయోత్సాదయ చోరాన్ మారయ మారయ అని అన్నారు ఇక్కడ. అయ్యా చోరభయాన్ని పోగొట్టు, చోరభయాన్ని పోగొట్టు. అందుకు మనం ఈశ్వరారాధన చేసినప్పుడు మనం ఎన్ని సంపాదించుకున్నామో అవన్నీ రక్షింపబడాలి అంటే చోరాదులు మన మీద అటాక్ కాకుండా జరుగుతుంది. ఉదాహరణకి జరిగిన ఒక్క ఘట్టం మీకు చెప్తున్నాను తెలుసుకోండి. ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతం దగ్గర జరిగినది, వారు చెప్పగా విన్నది. ఆ ఇల్లు మాత్రం నిత్యం ఆ ఇల్లాలు ఇంటాయన వీళ్ళందరూ ఈశ్వర భక్తులు, శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ వీధిలోకి దొంగల గుంపు వచ్చింది. అందరూ తలుపులు వేసుకున్నారు భయపడి. అది ఊరికి కొసలో ఉండేటువంటి శివార్ల గ్రామాలు అంటారే అలాంటిది. ఆ వచ్చినప్పుడు ఇళ్ల తలుపులు పగలగొట్టి కత్తులు చూపించి నానా భయంకరంగా దోచుకున్నారు. ఆ అలజడి వీధి అక్కడి నుంచి మొదలైంది వీళ్ళ చివరిల్లు. చిత్రం ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకుండా వెళ్ళిపోయారు. దీని అర్థం ఏమిటి? ఇలాగే ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్పి, ఈ దొంగలందరూ ఇలా వస్తూ మా ఇంటికి వచ్చి కత్తి చూపించినప్పుడు నాకు కేవలం కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని అనుకున్నాను, ఇంకోటి అనుకోలేదు అని ఆ పిల్లవాడి దగ్గర కత్తి పెట్టేటమాట. పెట్టినప్పుడు ఈమె ఉండి ఒక మాట అనేసిందిట, కృష్ణ కృష్ణ కృష్ణ అనుకోరా, నీకేం పర్వాలేదు అంటే, వాడు అన్నట్టండి కృష్ణ కృష్ణ అనుకుంటే అన్ని ఇస్తాడా అన్నట్టండి దొంగ, అన్ని ఇస్తాడు. వెంటనే కత్తి మడిచి నమస్కారం పెట్టండి పెట్టి జరిగిన ఘట్టం ఇది. అంటే ఈమె పెద్ద దొంగ దలుచుకుంది అక్కడ. వాడున్నాడే వాడు మహా దొంగ, కృష్ణుడు ఎంత దొంగో ఆ దొంగతనం చూపించడానికి భాగవతం ఎంత పనిచేసిందండి. ఇవి నేను జరిగిన ఘట్టాలు, నాకు వాళ్ళు వచ్చి చెప్పిన ఘట్టాలు నేను మీకు చెప్తున్నాను అంతే. ఇలా ప్రతి వాడి అనుభవంలో తప్పకుండా కనిపిస్తుంది, మనను బాధించేవి మన దాకా రాకుండా చేయడానికి చోర రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అంటే చోరుణ్ణి తిట్టడం కాదు, ఆ చోరుణ్ణి కూడా స్టడీ చేయండి, వాడికి ఎంత గొప్ప శక్తినిచ్చాడండి భగవంతుడు చోరుడు గురించి. నిజంగా ఇది ఒక్కడు అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. అందుకే హరి ఒక్కడు హరుడొక్కడు అర్థమైతే చాలు. హరుడైనా హరి అయినా వేదమిచ్చిన ఇద్దరు దొంగలు వాళ్ళు మనకి, హరి హర. గుడి మారిందే తప్ప లక్షణం మారలేదు వాళ్ళకి. వాళ్ళు గుడులు మారేయని చెప్పి మనం కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళ లక్షణం మాత్రం మారలేదు. వాళ్ళిద్దరూ హరి అన్నా హరుడన్నా దొంగలే, వాళ్ళు పెద్ద దొంగలండి. అందుకే ఆ దొంగకి పనప్పు చెప్పాలి, దొంగ అంటే దోచుకునేవాడు. ఆ దోచుకునే లక్షణం ప్రపంచంలో అన్ని చోట్ల పెట్టాడు, అది మనం పరిశీలించడానికి మొదలు పెడదాం. ఇక్కడ ఇన్ని రకాల దొంగల్ని చూపిస్తున్నాడు చూడండి. కకుభాయ అంటే మహత్వ శక్తి గలవాడు, దొంగలా కనిపిస్తున్నాడని చెప్పి ఏమీ లేనివాడు, లేకపోతే వంచనలు చేసేవాడే కాదు. దొంగల రూపంలో ఆయన తన చైతన్యాన్ని ప్రసరించినప్పటికీ ఆయన మహత్వానికి లోటు లేదు. అందుకే కకుభాయ అని ముందే చెప్పేశాడు, కకుభాయే. ఆయన ఆ స్వామి ఎలా ఉన్నాడంటే నిషంగిణే, కత్తులు మొదలైనవి పట్టుకు వెళ్ళినటువంటి దొంగల రూపంలో ఉన్నవాడు. స్తేనానాం పతే నమః, స్తేన అంటే దొంగ అని అర్థం. స్తేనలకి పతి అయిన వాడు, దొంగల నాయకుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ తర్వాత ఈ శ్లోకం మంత్రంలో నిషంగణ ఇషిధుమతే తస్కరాణాం పతే నమః, ఆయుధాలు ధరించినటువంటి తస్కరల పతి అయిన నమస్కార శివునికి నమస్కారం. తర్వాత స్థాయునాం పతే నమః, ఇది దొంగలే. ఒక్క దొంగలకే స్తేన తస్కర స్థాయు అని మూడు శబ్దములు వేశారు. అంటే దొంగల్లో వెరైటీస్ చెప్తున్నాడు ఇక్కడ. స్తేన అంటే గుప్త చోరులు అని అర్థం, కనబడకుండా దోచుకునేవాళ్ళు. వాళ్ళు మనతోనే ఉంటారు, క్యూలో ఉంటాం, మాటి మాటికి తడుముకుంటూ ఉంటాం, పరుసుందో లేదో సరిగ్గానే, ఎంత అసలు విడిచిపెట్టాం, ప్రతి క్షణం తరుచుకుంటాం, క్యూ నుంచి బయటకు రాగానే ఉండదు. స్తేనానాం పతే నమః, అంత తెలివిగా కొట్టేవాడు అయ్యింది. ఇంకా తస్కరాణాం పతే నమః, మనం చూస్తూ ఉండగానే దొచ్చుకుపోయేవాడు. ఇంట్లోకి వస్తాడు, కట్టి పడేస్తాడు, మనం చూస్తూనే ఉంటాం, లోపలవన్నీ కట్టుకట్టుకుని బాయ్ చెప్పి విడుపుతాడు వాడు. వాడిని తస్కరాణాం పతే నమః, చూస్తూ పశ్యతో హరుడు. ఇక స్థాయునాం పతే నమః, ఈ దొంగల గురించి చెప్పాడండి. చాలా చాలా మందికి అనుభవం ఉంటుంది ఇలాంటి దొంగలు. స్థాయునాం అంటే యజమానుల దగ్గర చేరి వాళ్లతో పాటు ఉంటూ, మిమ్మల్ని మించిన వాళ్ళు లేరండి, మీ అందరికీ నేను రక్ష అంటాడు వాడు. ఎప్పుడో వీడు ఒక రూపాయి ఎక్కడో మర్చిపోతాడు స్నానం దగ్గర, అయ్యగారు అయ్యగారు రూపాయి మర్చిపోయారండి అని తెస్తాడు. ఆహా, నా దగ్గరున్నవాడు రూపాయి కూడా మర్చిపోకుండా తెచ్చాడని, కానీ రూపాయి కనుకే మర్చిపోకుండా తెచ్చాడనే విషయం వాడికి తెలియదు. ఇలా వాడి నమ్మకాన్ని చక్కగా చూరబెట్టుకుని వాడి దగ్గర అన్నీ జాగ్రత్తగా వ్యవస్థ చేస్తూ చేస్తూ చేస్తూ చిట్ట చివరికి వాడికి సున్నాను చూపించగలడు. ఇలా తన దగ్గర పనిచేస్తున్న వాళ్లలోనే స్థాయువులు ఎక్కువ ఉంటారు. అనేకములైన పెద్ద పెద్ద కార్యాలయాలు మూతలు పడిపోయి ఈ స్థాయువుడు వల్లే. స్కాములు నడిపే వాళ్ళందరూ వీళ్ళు, మరెవ్వరు కాదు. స్థాయునాం పతయే నమః, వీళ్ళు ఎలా ఉంటారా అంటే వంచతే పరివంచతే. వాళ్ళ దగ్గర అయితే కత్తులు కఠారులు వర్ణించాడు నిషంగణ ఇషుదుమతే, వీళ్ళ దగ్గర కత్తి అక్కర్లే కఠారులు అక్కర్లే, వంచతే పరివంచతే. మోసం చేయడం, మోసం చేసిన వాడిని మోసం చేయడం, ఒకడొకడిని మోసం చేస్తే వాడిని మోసం చేసేవాడు మరొకడు, పైవాడికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది మోసపోయేనే అని. ఎందుకు అందరినీ మోసం చేసే నన్ను వీడు మోసం చేసేడే అని దుఃఖం, ఓడిపోయాడు అనమాట మోసంలో. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. మనం ఏదో ఆటో వాడు 10 రూపాయలు దోచుకున్నాను, వాడి మీద ఎగరగట్టి వాడు చొక్కా పట్టుకు యుద్ధం చేస్తాను తప్ప మన చేత ఓటు వేయించుకున్నవాడు మనల్ని ఎంత దోచుకుంటున్నాడు మనకు తెలియట్లేదు. తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాం. టీవీలో ఫలానా వాడు ఇలా చేశాడు, ఫలానా వాడు చేసిన మొన్నేమో దేవాలయాలు స్కాము, ఇవాళ పరిశ్రమల స్కాము, ఇన్ని స్కాములు నడుస్తూ ఉన్నా మనం చూస్తూ ఇక్కడెవడో ఆటో కూడా 10 రూపాయలు దోచుకున్నాన్ని మనం ఏదో మోసపోతున్నామని యుద్ధం చేస్తూ ఉంటాం. ఇలా వంచతే పరివంచతే ఎన్ని వంచనలండి. మన పక్కకే వస్తాడు, ఎంతో సంపద దాచుకున్న మన మతం మధ్యకే వస్తాడు, ఒక పాంప్లెట్ ఇస్తాడు, దీనిలో దూరం అంటాడు, 2 రూపాయలు చూపిస్తాడు, వెళ్ళిపోతాం మనం. ఇలాగ వంచతే పరివంచతే చాలామంది ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ దోచుకునేవాళ్ళు. అందుకు వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమః. ఒకడు వంచన చేస్తూ ఉంటే వాడి కాలమే కాదు, వాడి పైన మరొకడు ఉంటాడు మహావంచకుడు, తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు కదండి. ఇన్ని రకములుగా ఉన్న స్థాయూనాం పతయే నమః. నమస్తృకావిభ్యో జిఘాగుంసభ్యో ముష్ణతాం పతయే నమః. రకరకాల యంత్రాలు వాడేవారు అన్నారు. దొంగల్లో కూడా చాలా యంత్రాలు ఉంటాయి. బాగా ప్రభుత్వం యొక్క ఆదాయం అంతా ఉండి కూడా పోలీసుల దగ్గర ఉండేటువంటి అరకొర అనా ఆయుధాలు ఉంటే, దొంగల దగ్గరుండే ఆయుధాలు చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది చిత్రం. నమస్తృకావిభ్యో జిఘాగుంసభ్యో నమో నమ. అలాంటి యంత్రాలన్నీ పట్టు తిరుగుతూ ఉన్నటువంటి వారు. ముష్ణతాం పతయే నమః. ముష్ణతాం పతయే అంటే పండిన చేలని దోచుకునేవారు, ధాన్యాదున్న దొంగలుండేవారు. ఎన్ని రకాల వాళ్ళని చూపిస్తున్నారు చూడండి. నమో సింహద్భ్యో నక్తంచరద్భ్య ప్రకృతానాం పతయే నమః. కత్తులు పట్టుకు తిరిగేవాళ్ళు, బెదిరించి మెడ దగ్గర పెట్టి దోచుకుపోయే వాళ్ళు కనిపించేవాళ్ళు. అలాగే నక్తంచరద్భ్య రాత్రుల వేళ తిరిగేవాళ్ళు అంటే ప్రకృతి కూడా సహకరించాలి కప్పడానికి. ప్రకృంతానాం పతయే నమః అంటే వాళ్ళకి నాయన నన్ను దోచుకోకు అని డబ్బిచ్చేసిన ఒక్కడేనో కొట్టి వెళ్ళిపోతారు వాడికి, లేకపోతే తోచదు వాడికి, హింసించే ధనాన్ని దోచుకుంటాడు వాడు. ఒకటి పొడిచో ఒకటి కొట్టో ఏదో చేయకపోతే తోచదు వాడికి. అందుకు ప్రకృంతానాం పతయే నమః, హింసించి ధనాన్ని దోచుకునేవాడు. నమో ఇషుముద్భ్యో ధన్వావిభ్యశ్చవో నమో నమః. ధనుస్సులు మొదలైనవి పట్టుకుని వాటి సాయంతో బెదిరిస్తూ తిరిగేటటువంటి వారు అని ఇక్కడ దొంగల గురించి ఇంత వివరించాడు. ఆతన్వానిభ్య ప్రతిధానిభ్యశ్చవో నమః. ఇక్కడ వరకు మనం తెలుసుకున్నాం దొంగలు. ఈ మంత్రాల్లో ఉన్న అంతరార్థాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యా దొంగల రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారం అంటే దొంగడు మనల్ని దోచుకున్నాడు గనక అంటాం, కానీ ఒక్కసారి మనం దోచుకున్నాడు దొంగ అనేటటువంటి ప్రిజుడిస్ భావాన్ని వదిలేసి ఆ దొంగ యొక్క స్కిల్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎంత గొప్పగా ఆయన దోచుకుంటున్నాడు అక్కడ. మనం ఉన్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మనకు తెలియకుండా దోచుకుంటున్నాడంటే ఎంత గొప్ప. ఎదురుగా వచ్చి బెదిరించి దోచుకున్నాడంటే మనకన్నా గొప్పవాడే కదా. అంతే కదా, ఆ విధంగా దోచుకున్నాడు. మరొకటి మన పక్కనే ఉంటూ నెమ్మదిగా వంచితే పరివంచితే. ఏమి స్కిల్ అండి వాడికి, ఇంత నైపుణ్యం వాడి దగ్గర ఉంది. ఈ నైపుణ్యం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఓం నమశివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: దీని ప్రకారంగా అతడు తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకుని, నీ యొక్క అనుగ్రహం చేత నా తపస్సు ఫలించాలి అని తండ్రికి నమస్కారం చేశాడు. ఎందుకంటే తండ్రి అతడే, గురువు అతడే గనక. వెంటనే సో పితత్ర ప్రసన్నాత్మా పుల్ల పద్మ సమాననః ప్రణిపత్య తదా సమ్యక్ పితరం మాతరం తదా హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ. ఈ మాట చక్కగా చెప్పాడు చూడండి. సర్వలోక హితముకై పుట్టినవాడు అని చెప్పబోతున్నది. ఎందుకు చెప్తున్నారు? ఇతడి వల్ల సర్వలోకాలకి హితమైన ఒకటి జరగబోతుంది ఏదో, కనుకనే ఈ కథ మన కోసం జరిగిన కథ అది చెప్పడం. హితాయ సర్వలోకానాం ప్రాప్త జన్మ మునేశ్వితః. ఆయన చిన్నగా చేరుకున్నాడు ఎక్కడికి? తద్వనం యయౌ, అరణ్యానికి వెళ్ళేట. వెళ్ళేటప్పటికల్లా అరణ్యం అంతా కూడా ఒక జీబుగా గుబురుగా ఉంది, భయంకరమైనటువంటి చీకటితో ఉన్నది. ఎందుకంటే వృక్షములన్నీ ఆకాశాన్ని అంటుకున్నట్టున్నాయి. దుర్గమమైన అరణ్యం, పైగా రకరకాల మహావృక్షములున్నాయి, వాటితో పాటు భయంకరమైన మృగములతో ఉన్నాయి. ఈ అరణ్యంలోకి వెళ్ళడానికే భయం వేస్తుంది ఎవరికైనా, అసలు ప్రవేశించడానికి సాధ్యం కానిది అన్నాడు. ఇక్కడ మనోభిరపి దుర్గమం ఈ మాట అన్నాడు. మనోభిరపి దుర్గం అంటే మనస్సుతో కూడా ప్రవేశించలేమిటి, దాంతో ఊహతో కూడా లోపలికి వెళ్ళాలి. అంత భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలోకి పిల్లవాడండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వయస్సు అంత, చిన్నపిల్లవాడు. నాన్న నువ్వు చెప్పావు కానీ వేరే చోట ఏదైనా చెప్పు, మంచి సిటీ అట్మాస్ఫియర్ ఉండేది ఏదైనా, ఈ అరణ్యంలోకి నేను వెళ్ళలేను అని వెనక్కి రాలేదు ఆ పిల్లవాడు. ఏమన్నాడో తెలుసా, లోపలికి వెళ్ళిపోయా. ఎంత ధైర్యం, అక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పంచాక్షరీ సహాయోయం. అది పంచాక్షరి నాకుంది కదా అని ధైర్యంతో వెళ్ళాట అది ఇక్కడ. ఎందుకంటే పంచాక్షరీ మంత్రం అంటే సామాన్యమా, ఆ శివమంత్రం చేతిలో ఉన్నటువంటి వాడికి దేనికి భయపడిన అవసరం లేదు. అందుకు అఘోర మంత్రం అని చెప్పబడేటువంటి పంచాక్షరీ మంత్రం ఉన్నదో, అది ఉన్నవాడికి ఏ ఘోరమైనా అఘోరమే, అది శాంతి. అఘోరం అంటే ఆనందకరం, ఘోరం అంటే భయంకరం. కనుక అఘోర మంత్రమైన శివం ఎవరి దగ్గర ఉందో వాడి ఘోరమే లేదు ప్రపంచంలో. అది ఎవరికి ఉంటుందండి నమ్మకం? మొదట అడుగు పెట్టేటప్పుడే చూపించాడు ఎంత ఇతనికి శ్రద్ధ ఉన్నదో. పైగా ఇప్పటికే చాలా సాధన చేశాడు, మంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా కాలం సాధన చేసినవాడు. ఆ సాధన ఊరుకుంటుందా? అది తప్పకుండా పండిస్తుంది. అందుకే నేను చేసిన సాధన ఫలించిందా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు. దానికి కొన్ని టెస్ట్లు వాళ్లే పెట్టుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అదేమిటంటే నా మంత్రం గొప్పది, ఇది తప్పకుండా సిద్ధిస్తుంది అని నమ్మకం కలిగితే కొంత సిద్ధి జరిగినట్టేట. అది కలిగిందా, నువ్వు మంత్రంలో ఒక స్టెప్ వచ్చినట్టే అన్న మొట్టమొదటి అది. దాని తర్వాత వపుకృషత్వం వదనే ప్రసన్నత, శరీరంలో ఒక కృషత్వం సన్ననిధనం వస్తుందట, ముఖంలో ప్రసన్నత వస్తుందట, సుఖదుఖాలకి పొంగి కుంగిపోకుండా నిలబడగలిగే లక్షణం వస్తుందట, బ్యాలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా మంత్రం సిద్ధించిందా లేదా అనడానికి నిదర్శనాలు. అంతేగాని మంత్రం చేసిన తర్వాత నా అకౌంట్ బరీ పెరిగిందండి బ్యాలెన్స్ అంతా, అది కాదు సిద్ధి అంటే. నీలో మార్పు ఎలా కనబడాలి అనేది ఈ మహానుభావుడికి మొట్టమొదటి ఎంత అఖండమైన విశ్వాసం చూడండి. కనుక సాధనలో మొట్టమొదటి ఉండవలసింది అఖండమైన విశ్వాసం. కనుక పంచాక్షరి సహాయోయం, ఒంటరి వాడు అరణ్యంలోకి వెళ్తున్నాడు. ఏమిటి సహాయం? పంచాక్షరీ సహాయోయం. ఈ మాట చాలా అందమైన మాట, కనుక గుర్తుండడం కోసం నేను రెండు మూడు మాటలు చెప్తున్నాను ఈ మాటకి. ఈ విధంగా ఇతడు ప్రాప తద్వనమాదరాత్, ఆదరంగా వనంలోకి చేరుకున్నాడు. ఆదరము అంటే మా నాన్న చెప్పినటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి చోటు ఇది అనేటువంటి ఆదర బుద్ధితో లోపలికి చేరుకున్నారు. ఆ లోపల కొంత దూరం వెళ్ళేటండి. వెళ్ళగానే చిత్రం ఏంటంటే వ్యక్తులు కనిపించట్లేదు కానీ వేదధ్వని వినబడుతుందట, వేదధ్వని వినబడుతుందట లోపల. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అంటే అలాంటి దివ్యమైన అంటే దర్శనం కంటే శ్రవణం, ఇప్పుడు ఇతనికి సూక్ష్మ శ్రవణ శక్తి ఉద్బుద్ధమైంది లోపల. ఆ కారణం చేత దివ్యమైన ఆ వేదధ్వని వినబడుతున్నది, ఒక సంగీత వాద్యం వినబడుతుందట లోపల. తస్య మధ్యే చ మహతే వేదధ్వని పవిత్రితం సంగీతమురజాభోగం సమస్తముని సేవితం. దివ్యమైన సంగీతములు వినబడుతున్నాయి. పైగా తేనెను స్రవించేటటువంటి కమలాలు, ఆ చుట్టూ అంటే కొలను వర్ణిస్తున్నాడు, ఆ కొలను చుట్టూ చక్కని పూల తీగలు వృక్షములు ఇవన్నున్నాయి. అదొక అద్భుతమైన తీర్థము. ఆ తీర్థము పేరు హేమ పద్మం అనే తటాకం. అది హేమ పద్మ తటాకం దాని పేరు. ఆ దివ్యమైనటువంటి తటాకం, ఆ తటాకం మించి వస్తున్న గాలుల్లో ఆ పద్మాల పుప్పుడు వచ్చి తగులుతోందిట. ఇంత చక్కడమని అంటే ఎన్ని రకాల పద్మాలు ఉన్నాయి, వాడి పుప్పుడు వచ్చి తగులుతోందంటే ఆ శోభను ఇంత తగ్గ చూపిస్తున్నాడు. అలాంటి దాని తీరమునందు ఈ దివ్యమైనటువంటి వృక్ష మూలంలో శివలింగం దర్శనమిచ్చింది అతనికి. శనక ఇరం తరంగత్వా తత్ర స్థానంద దర్శ సహా మూలం సమస్త జగత మూలస్థానాభిదం పరం. దానికి మూలస్థానం అని పేరు. ఎందుకయ్యా ఆ పేరు వచ్చింది? మూల అంటే కార్నర్ అని కాదు, రూట్ అని అర్థం. ఇక్కడ మూలస్థానం అన్నిటికీ మూలమైనటువంటి చోట. దేనికయ్యా మూలం అంటే మూలం సమస్త జగతాం, సమస్త జగత్తుకి మూలమైనటువంటి చోటు. ఇందులో పెద్ద రహస్యం ఉందండి, ఇదే చిదంబర రహస్యం. మూలం అన్నిటికీ మూలం అంట. అలాగే నీ శరీరం అంతా ప్రాణశక్తి అన్ని నాడుల్లోంచి ప్రవహిస్తుంది, అవనా లేదా? తెలుసా, లోపలికి వచ్చేసాం. మళ్ళీ దీని గురించి చెప్తే అబ్బో ఆలోచించలేమండి అని ఇక్కడ మళ్ళీ అందుకోవాల్సింది ఇదే. శరీరం అంతా ప్రాణశక్తి ప్రసరిస్తుందా? ఇంత ప్రాణశక్తికి మూలం ఎక్కడుంది? మళ్ళీ రండి, మీరే చెప్పగలరు ఎక్కడ. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసావ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మం అనంతమాజ్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. ఎక్కడ? హృత్పుండరీకం, అది మూలం. అందుకు మూలస్థానం చిదంబరం అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలిసింది కదా, ఆ మూలం అనమాట అక్కడ ఉంది. ఆ మూల స్థానానికి చేరాడు. అది ఒక వృక్ష మూలం. అది అక్కడ మూలం సమస్త జగతాం స్మృతి ఎస్మిన్ ప్రణశ్యంతి పాపాన్యాస తపోధనాహ. ఆ దివ్యమైన మూల స్వామిని ఎక్కడ స్మరించినా కూడా ధన్యమవుతా అంట. ఇక్కడ మనం స్మరించుకుంటున్నాం మూలస్థానేశ్వరుడు అని పేరు. తిరుమూలాట్టనార్ అని ఇప్పటికీ తమిళులు పిలుస్తారు. తిరుమూలాట్టనార్ అని కూడా ఈయనకి పేరున్నది. తిరుమూలనాథర్ అని పేరున్నది. అయితే ఇతని చిత్రం ఏంటంటే ఆ శివలింగం ముందు మఠం వేసి కూర్చున్నట్ట. వెళ్లిన వెంటనే చేసిన పని ఏమిటంటే ఆ ప్రశాంతమైన తటాకంలో ఆ వృక్షమూలంలో ఆ వేదనాథ ధ్వనులు వినబడుతూ ఉండగా ఒక్కసారి పద్మాసనంలో కూర్చుని ఆ శివలింగాన్ని చూడడం మొదలుపెట్టేటండి. ఏకాగ్రంగా కళ్ళు తెరిచి ఏకాగ్రంగా చూస్తూ ఉన్నాడు. పంచాక్షరి జపం సాగుతోంది. కొంతసేపటికి ఆయన ఏకాగ్రంగా చూడగా చూడగా ఆ పంచాక్షరి జప ప్రభావం చేత ఆ శివలింగం మధ్యలో ఒక దృశ్యం కనబడింది. ఎలా ఉన్నదో చూడండి. తస్య మధ్యే మహాదేవం శశాంక కృత శేఖరం లింగే స్వయం భువి వ్యక్తం లీలయా పరమేశ్వరం గంగా తరంగమాలాభిః పరిశోభిజటాభరం ఆనందవల్లరీ మూలం కోటి సూర్య సమప్రభం మందస్మిత ప్రభాలోకైః సమంతాత్ పరిశోభివిః జ్యోత్స్నాయుత వనాభోగం దృష్ట్వా జ్యోతిర్మయం విభుం. ఆ దివ్యమైన లింగంలో కనబడిన వాడు ఉత్తుంగమైన జటాజూటం కలిగి తెల్లని శరీరంతో ప్రకాశిస్తూ నీలకంఠంతో ఉన్నటువంటి వాడు, త్రినేత్రుడైనటువంటి వాడు. ఆ జటలో గంగమ్మ తరంగాలు కదులుతున్నాయట. ఆ గంగా తరంగ శోభితమైన జటాకలాపంపై చంద్రలేఖతో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాంతి చూస్తుంటే కోటి సూర్య ప్రతీకాసమై కాంతిటుంది. నవ్వుతున్నట్ట. మందస్మితం ఎలా ఉన్నదంటే ఆ చిరునవ్వు వెన్నెలతో ఆ చోటంతా వెన్నెల పరచినట్లుందిటండి. స్వామి చిరునవ్వు వెలుగు ఆ చోటంతా వెన్నెల పరచినట్లుంది. వెన్నెలలో ఒక అడవిని ఊహించుకుంది. ఇది స్వామి చిరునవ్వు వెన్నెల. ఎంత చక్కటి మాట చూడండి. ఎంత చక్క మందస్మిత ప్రభాలోకై సమంతాత్ పరిశోభివి జ్యోత్నాయుత వనాభోగం. ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. ఆ చిరునవ్వు వెన్నులతో మొత్తం వ్యాపించిపోయింది. అన్ని వెలుగులకి మూలమైన ఆ మూల జ్యోతి అయినటువంటి పరమేశ్వరుడు అక్కడ ఎప్పుడైతే జ్యోతిర్మయాకృతితో గోచరించాడో వెంటనే ఒళ్ళంతా పులకించిపోయింది తిరిగి. ఇది భ్రాంతి కాదు, దర్శనము అనే స్థితి తెలిసింది. నిశ్చలంగా స్వామిని దర్శిస్తూ ఆనంద నిర్భర సోయం, ఆనందపు భారంతో నిండిపోయి ఒక్కసారి ఆ స్వామిని చూసి పంచాక్షరిని ఎలుగెత్తి పలికి సాష్ట్రణిపత్య పునఃపునః మాటిమాటికి సాష్టాంగదండ ప్రణామాలు చేసి జగన్మూర్తి అయినటువంటి అంబికాపతిని స్తుతించెట్ట. దేవదేవా జగన్నాథ జగతీభారధారక ప్రసీదత్వం విరూపాక్ష ప్రణోమిత్వా మహేశ్వర బ్రహ్మ విష్ణు రుమానాథ ఇతి లోక వివృద్ధయే త్రేధాకృత స్వరూపాయ శూలపాణి నమోస్తుతే. ఓ శూలపాణి, నువ్వే బ్రహ్మగా విష్ణువుగా రుద్రునిగా మూడు రూపములు ధరించి ఈ ముల్లోకాల్ని నడుపుతున్నటువంటి వాడవు. యశ్చ సేవాపరం బ్రహ్మ సజ్జ ప్రస్తౌతి నిర్మలం కరుణారూపిణే నిత్యం శూలపాణి నమోస్తుతే. ఎవరిని సేవించితే పరబ్రహ్మతత్వము సులభముగా లభిస్తున్నదో అటువంటి కరుణామూర్తివైన నీకు నమస్కారము. అప్పుడు అడుగుతున్నాడు స్వామిని, కోరిక కూడా అడిగాడు. ఏమిటంటే, నిన్ను నిరంతరం పూజించే భాగ్యం నాకు కలిగించు. నేను ఎలా పూజించినా నువ్వు తృప్తి పడాలి, నువ్వు తృప్తి పడే విధమైన పూజ నా చేత చేయించు అన్నాడు. అంటే ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క తపన ఉంటుంది. మనం పూజ వల్ల ఆనందం అంటాం, పూజయే ఆనందం అనుకుంటున్నాడు ఇతను. రెండిటికి చాలా తేడా ఉన్నదండి. పూజిస్తున్నప్పుడు ఆనందం అనుభవించడం, ఇతనికి ఆ ఆనందం ఈ జీవుడికి అది. అందుకే ఇందాక అడిగేటప్పుడు కూడా ఏ పూజ వల్ల శివుడు సంతోషిస్తాడో ఆ తపస్సు నాకు చెప్పని అడిగాడు. పూజ ఒక్కొక్కరికి ఒక్కటి పడుతుంది మనస్సుకి. కొందరికి పూజలు ఇష్టం, కొందరికి సంకీర్తన ఇష్టం, కొందరికి నీరాజనాలు ఇవ్వడం ఇష్టం, కొందరికి దీపాలు పెట్టడం సరదా, కొందరికి నైవేద్యాలు పెట్టడం సరదా. ఇవి వాళ్ల వాళ్ల పూర్వ జీవ సంస్కారములు బట్టి వాళ్ళ శారీరక ప్రకృతులు బట్టి ఏర్పడతాయి. వాటిని మనం ఏమీ నిందించరాదు. వాడు దాని ద్వారానే క్రమంగా చిత్తశుద్ధిని పొంది క్రమంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. ఈ మహానుభావుడికి జ్ఞాని అయినప్పటికీ కూడా పూజ యందు అనురాగం ఉన్నది. పూజల యందు అనురాగం ఉన్నటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. దీని గురించి తెలియాలంటే నారదుడు భక్తి సూత్రాల్లో చెప్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమయ్యా. కథాదుల యందు అనురాగము భక్తి అంటాడు గర్గ మహర్షి. పూజాది ష్వనురాగైతి పారాసర్య అన్నాడు అక్కడ. పూజాదుల యందు అనురాగమే భక్తి అని పారాసర్యుడు అంటారు. పారాసర్యుడు అంటే పరాసర పుత్రుడు. అంటే ఎవరు? ఆ వ్యాసదేవుడు, వ్యాసదేవుడు అభిమతం ప్రకారంగా పూజలే భక్తిక. కొందరికి పూజా భక్తే, స్తోత్రము భక్తే, జపము భక్తే, గానము భక్తి, అన్ని భక్తులే, తప్పేం లేదు. శంకరులల్లే కంచిత్ కాలము వా మహేశ భవత పాదారవిందాచ్చనై కంచిత్ కంచిద్ అవేక్షణచ్చనుతి భిక్ కంచిత్ కథాకర్ణనై కంచిత్ ధ్యాన సమాధిశ్చనుతి భిక్ కంచిత్ దశామిదృశిం య ప్రాప్నోతి ముదా త్వదర్పిత మనాహ జీవన్ సముక్త ఖలు అన్నాడు. స్వామి, కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నిన్ను పూజిస్తాను, కొంతసేపు జపం చేస్తాను, కొంతసేపు కీర్తనలు పాడతా, కొంతసేపు దండాలు పెడతా, కొంతసేపు క్షేత్రాలు తిరుగుతా, ఇలా అది చేస్తూ ఇది చేస్తున్నా మొత్తం నీతోనే నేనున్నానుగా, ఇదే జీవన్ముక్తి అంటే అన్నాడు. ఇంకట్లేదు. కనుకనే మహానుభావుడు కమలాక్షి నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలిన మనము మనము అని చెప్పినట్లుగానే తా రసనా తే నయనే తావేవ కరో సయేవ కృతకృత్య యాయే యోయో భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి. పూజ వల్ల దొరికే పరమార్థం ఏమిటో ఈ మహానుభావుడి దగ్గర తెలుసుకోవాలి. అందుకే ఈయన కోరుకున్న కోరిక ఏమిటి, నిన్ను ప్రేమగా పూజించాలి, నా పూజ ఎలా చేసినా నువ్వు సంతోషించాలి అన్నారు. ఎలా చేసినా అంటే ఎవరు భగవంతుడికి ఆయనకు తగినట్లు పూజించలేరు. మనం ధరించడానికి పూజించగలమే కానీ ఆయనకు తగినట్లు పూజించగలమా? కొందరు అహంకార పూరితులై తమ పూజ ఏదో గొప్ప పూజ అనుకుని అది భగవంతుడికి పాపం ఏమీ లేదు ఇవ్వడం వల్ల ఉన్నాయనుకుంటూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అలాంటి వాళ్ళు ఈ మాటతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చేసిన పూజ నీకు తృప్తి కలిగించాలి, నువ్వు తృప్తి కలిగేలా నేను పూజించగలగాలి, ఈ భాగ్యం నాకు ఇవ్వయ్యా అన్నాడు. చూసారా ఎవరండి ఇలా అడుగుతారు? పూజ చేసి కోరిక అడిగే వాళ్ళు మనకు తెలుసు, కానీ పూజ చేసే కోరిక కలగవాళ్ళు ఎంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఇక్కడ ఇది తెలియాలంటే మళ్ళీ మన త్యాగరాజస్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేశాడు ఇంత ప్రేమగా తులసీదళముళ్లతో సంతోషముగా పూజించు అన్నాడు మహానుభావుడు. సంతోషముగా పూజించు, అంతేకాదు నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా అన్నారు. ఎవరు? మన త్యాగరాజస్వామి వారే అన్నారు. నేమముతో బిల్వార్చన చేసి శివశివ యనరాదా భవభయ బాధలు ననచుకోరాదా. పూజలో ఉన్న ఆనందం అనుభవించాలండి, అప్పుడు తెలుస్తుంది. ఆ చేత్తో వేస్తున్నప్పుడు శివునికి ఇస్తున్నాను, శివునికి చేస్తున్నాను, చేస్తున్నప్పుడు అదే పెద్ద యోగం, అదే పెద్ద సమాధి. అలా అనుభవంతో చేసేవాడికి తెలుస్తుంది. ఈయన అటువంటి వాడు. ఈయన యొక్క తత్వం ఎటువంటిదంటే పరమాత్మని హాయిగా పూజించాలి, ఇలా పూజించే భాగ్యం నాకు ఇయ్యవయ్యా అని చెప్పిన వెంటనే పరమాత్మ అందులో దర్శనమిచ్చి తిరిగి అంతర్ధానమైపోయాడు. ఆయన ఇంక అక్కడే తన నివాసమని ఏర్పాటు చేసుకుని ఆ లింగానికి సమీపంలో కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు. నిత్యము శివుని అర్చిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక్కడు ఆ అరణ్యంలో. అయితే అతనికి నిష్ఠ తెలుస్తోంది, అందరూ అదృశ్య శరీరాలతో ఉన్నారని తెలుస్తోంది, కానీ తన వలే ప్రత్యక్షంగా తన కంటికి ఎవరూ కనబట్టలేదు. అటువంటిప్పుడు ఒక్కడే ఒంటరి, కానీ పంచాక్షరి సహాయం. దీనితోనే అతడు ప్రాతకాలం నిద్రలేచి బ్రాహ్మీ ముహూర్తంలో ధ్యానం చేసుకుని ఆ తర్వాత పువ్వులు ఏరుకు తీసుకొస్తూ పరమేశ్వరుని అర్చన చేస్తూ ఉన్నాడు. ఈ అర్చన చేస్తున్నప్పుడు ఒకరోజు శివుడి దగ్గర గురించి ఏడ్చాడు. ఏమిటయ్యా చెప్తున్నాడు? స్వామి దయామయ్య, నీ పూజ చేయడంలోనే అనుకున్నంత తృప్తి పొందలేకపోతున్నానయ్యా అన్నాడు. ఏమిటా తృప్తి? నేను సూర్యుడు వచ్చిన తర్వాత పువ్వులు ఏరడానికి వెళుతూ ఉంటే చిన్న ఇబ్బంది జరుగుతుంది, పువ్వులు విచ్చుకోగానే వచ్చి తుమ్మెదలు పురుగులు వచ్చి వాటి మీద వాలిపోతున్నాయి, అలా అవన్నీ పట్టేయడంతో ఆ పువ్వులు దెబ్బతింటున్నాయి. అలాగా వాటి చేత తాకబడినటువంటి పువ్వులు తెచ్చి నీకు ఎలా వేస్తాను? నాకు అలా వెయ్యాలని లేదు. పోని ఆ సూర్యుడు ఇంకా రాకుండానే, అలాగని రాత్రిపూట పువ్వులు కొయ్యకూడదండి, సూర్యోదయాత్ పూర్వం పర్వాలే, ఆ సమయంలో కొయ్యాలి అంటే పొగ మంచు కప్పుకుపోతుంది, అరణ్యం కదా మంచు కప్పుకుపోతుంది మొత్తం, పైగా మంచుతో తడిసిపోయింటాయి చెట్లు, ఎక్కి ఆ పువ్వులు తీద్దాము అంటే జారిపోతుంటాను నేను. పైగా దృశ్యం విజన్ కూడా సరిగ్గా ఉండదు ఆ సమయంలో, మంచు ఉంటుంది అంటే రాత్రి పోయి ఇంకా సూర్యోదయం అయ్యే సమయంలో విషయం చెప్తున్నాడు, పొగమంచు బాగా ఉంటుంది కనిపించట్లేదు, దానితో తృప్తికరంగా నీకు పువ్వులు తేలేకపోతున్నానయ్యా. ఇవన్నీ చాలా ముఖ్యమండి, తపన తెలియాలి. పూజ చేసేటప్పుడు మనం అంటూ ఉంటాం ఎలాంటి పువ్వులతో పూజ చేసిందో ఏమిటో అన్న మాట ఉంది, అంటే చేసిన పువ్వులు కూడా సరిగ్గా ఉండాలి, లేకపోతే ఫలితాలు ఇంకోలోకి వస్తాయి. పువ్వులు కూడా కొంతమంది పాపం బజార్లో కొనుక్కొస్తారు, అలా పడేస్తూ ఉంటారు భగవంతుని మీద, ఇటు మాట్లాడుతూ విసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా చేసే కంటే చేయకపోవడం చాలా సంతోషం. ఎవరి కోసం? అది తెలుసుకుంటే ఒక్కొక్కటి అని సుకుమారమైన మెనుకు వేస్తున్నామన్న భావనతో వేస్తే అది తృప్తి. ఇలాగే వెంకటేశ్వర స్వామిని సేవించుకుని అనంతాళ్వార్ ఈ పూల సేవతోనే ధరించిపోయాడు. గుర్తుపెట్టుకోండి, సామాన్య విషయం కాదు. పువ్వులు సమర్పించితే పరమాత్మ సంతోషించే విధానం, ఏ పువ్వు వేస్తే ఏమొస్తుందో కూడా శాస్త్రాల్లో చెప్పారు. మన శాస్త్రాల్లో చెప్తే మనం పెద్ద నమ్మం, కానీ పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చెప్తే సంతోషిస్తాం కదా. అలాగే పాండిచ్చేరికి చెందిన ఒక ఫ్రెంచ్ వనిత భారతీయ సంస్కృతిపై మమకారంతో వచ్చి అరవింద మహర్షి యొక్క బోధలకు ప్రభావితురాలే, మదర్గా పేరు పొందిన ఆమె సుమారు 300 పైచులకు పువ్వుల గురించి పుస్తకం రాసింది. ఆవిడ ఏ పువ్వుకి ఏ ఫలితం ఉంటుందో ఆ పుస్తకంలో రచించింది. పైగా ఏ పువ్వు ఏ భావానికి సంకేతమో చెప్పారు. అందుకే సుమనస్సులు అని పువ్వులకు పేర్లు, సుమనస్సులు. ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క భావం ఉంటుందిట. ఏ పువ్వులోనూ దుర్భావం మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి పువ్వులోనూ సద్భావం ఉంటుంది. ఆ పువ్వును నువ్వు సమర్పించినప్పుడు దానికి సంబంధించిన భావం అక్కడ ఇవ్వబడి ఆ భావం ఇందులో వృద్ధి చెందుతుందిట. ఎన్ని రకాల భావాలు మనస్సులో ఉంటాయో, ఆనందము, ఉత్సాహము, ఉల్లాసము, ఇలాంటి పాజిటివ్ థాట్స్, వీటన్నిటికీ సంకేతాలట పువ్వులట. అందుకే పువ్వుల సమర్పణ వల్ల భావ సమర్పణే. పైగా నువ్వు సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలకు నీకు సుమనస్కులు అవుతారు. ఇది పెద్ద మాట. ఇప్పుడు ఎన్ని చెప్పాను, సుమనస్సుతో సుమనస్సులు ఇస్తే దేవతలు సుమనస్కులు అవుతారు. ఈ మాట భారతంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడండి. ఇక్కడ సుమనస్సు, సుమనస్సు నుంచే సౌమనస్యం అనే మాట పడింది. ఎప్పుడైనా విన్నారా ఈ తెలుగు మాట పొరపాటున? సౌమనస్యం. ఒకటి పక్క ఒకటి పట్ల మనకి ఒక పాజిటివ్ థాట్ ఏర్పడితే సౌమనస్యం, సౌమనస్య వాతావరణం ఉంటే బాగుంటుంది, నెగిటివ్ థాట్స్ మంచిది కాదు. కనుక సుమనస్సు, ఒకటి పట్ల ఒకటికి సౌమనస్యం ఉండాలి. అలాగే దేవతలు మన పట్ల సౌమనస్య భావంతో ఉండాలంటే సుమనస్సులు ఇవ్వాలట. పువ్వులు ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కుసుమని చెప్పారు. మనకెవరో పాపం చెట్టు కొమ్మ ఉంచుతూ ఉంటే పువ్వులన్నీ విలాపం చేసేయి అని ఆ కవి అన్నారు. ఆయన భావుకత చాలా గొప్పది, అని నమస్కారం. కానీ భారతదేశంలో పూల చెట్లు మాత్రం ఎప్పుడు విలాపం చెయ్యవు, ఎందుకంటే ఈ పువ్వులు పరమాత్మకి సమర్పణం చేస్తా కనుక పొంగిపోతాయి, అవి సల్లాపం చేస్తాయి. అందుకు కృష్ణశాస్త్రి గారు గొప్ప మాట అన్నారు, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు ఇంత తొందరలే హరిపూజకు పొద్దు పొడవక మున్నే పూలిమ్మని. ఆ పువ్వు ఇస్తూ ఉంటే సత్పుత్రుణ్ణి కన్నా తల్లిలాగా సంతోషిస్తుంది ఆ చెట్టు. ఆ జన్మ చరితార్థమైపోతుందిట. తత్వం తెలియనులు మాత్రమే శివాలను కొమ్మ వంచి పువ్వులేడ్చేయి అనే మాట అనగలరు. కానీ భారతీయ వృక్షములు ఆ దేవుని కోసం వినియోగింపడేటప్పుడు పర్వాలేదు. అందుకని బొకే అనే పేరుతో ఏదో కట్ చేసి దాన్ని చేతులకు ఇస్తూ చెప్పేటటువంటి సంస్కృతిలో వాళ్ళు ఆ పువ్వులు విలాపం చేయొచ్చు. కానీ పరమాత్మకి సమర్పించే పువ్వులు కోసేటటువంటి భారతదేశంలో మాత్రం విలాపాలు, అన్ని సల్లాపాలే, గుర్తుపెట్టుకోండి. అలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క స్వభావం ఉన్నది. అయితే ఇతను పువ్వులు ఇవ్వడం వల్ల ఏమొస్తుందో పుస్తకం దగ్గర పెట్టుకుని చేయలేదండి. ఒక్కొక్క పువ్వుకు ఫలితం చెప్పారు. బిల్వదళాలు ఇస్తే ఏమొస్తుంది ఒక్కొక్క పువ్వుకి. ఇతను ఫలితం కాదు, శివుడికి ప్రీతి. శివుడికి తుమ్మి పువ్వులు ఇష్టం, శివుడికి మారేడు ఇష్టం. అనగానే అవంటే మనకిష్టం ఏర్పడాలి. ఎందుకంటే మన స్వామికి ఇష్టం కదా. సృష్టిలో మనం ప్రేమించే వ్యక్తికి ప్రియమైన వస్తువును మనం ఎప్పుడు ప్రేమగా చూస్తూ ఉంటామే. పరమాత్మ కంటే ప్రేమించే వస్తూ ఉంటాడండి, శివుడి కంటే ప్రేమించే వస్తూ ఉంటాడా? ఆయన ప్రీతి కలిగినవన్నీ నీకు ప్రీతి కలిగించాలి. ఆయనకి ఇష్టమైనవన్నీ మనం పెంచుకోవడం అదొక పెద్ద యజ్ఞం. అది ఆ తీసేటప్పుడు ఆ బిలవదళాలు ఎలా ఇవ్వాలి? అచ్ఛిద్రై కోమలై శుభై, స్తోత్రం అదే చదువుతాడండి. కానీ అన్ని కన్నకన్నాళ్ళు వేస్తూ ఉంటాడు, చదివేది ఒకటి చేసేది ఒకటి. ఆ బిల్వదళం అంత జాగ్రత్తగా తీయాలి. ఆఖరికి ఆ దళం తీసేటప్పుడు చివరికి బొడిపులాగా వస్తుంది, అది కూడా తీయాలట. బొడిపుతో వేస్తే వజ్రంతో కొట్టిన దోషం అదొకటి, ఆ వెయ్యాలి. అలాగా ఆ పువ్వులు కూడా రేకులు ఓడకుండా పురుగు కొట్టకుండా ఇలా ఉండాలి. కొందరు ఉన్న పురుగును దులిపి పెడతారు, అది మహాదోషం. ఇలాంటివి కూడదు. కొనుక్కును పెట్టడం తప్పనిసరి, కానీ దాన్ని సంరక్షణ చేసుకుని వాడుకోవాలి. ఎన్నో పెద్దలు చాలా చెప్పారు. అలాగే పువ్వులు కొనుక్కుని వెళ్తుంటే ఎవరైనా కనబడ్డారనుకోండి, నమస్కారం అండి అని మళ్ళీ ఆ పువ్వులు దేవుడికి ఇస్తే దోషం. ఆ పువ్వులు చేతిలో ఉండగా ఇంకొకరికి అభివాదము చెయ్యరాదు. అలాగే వస్త్రంలో పువ్వులు కోస్తే పూజకు పనికిరావు. కొంతమంది పాపం బయటలోనూ రుమాల్లోనూ పువ్వులు కోసి తీసుకొస్తుంటారు, వాటిని పూజకు వినియోగించరాదు. ఇవన్నీ నియమాలు. అసలు కథ కంటే ఇలాంటివి చాలా మందికి బాగుంటాయని నేను చెప్తున్నాను. కానీ ఇవన్నీ కూడా స్వామి కోసం ప్రేమగా చేయడం విశేషమండి. ఈ మహానుభావుడు ఆ తపన. అందుకు పువ్వుల సమర్పణతో ఎన్నెన్ని పొందవచ్చో. కొంతకాలం క్రితం, 10-15 ఏళ్ల క్రితం, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక న్యూస్ పడింది. అదేమిటి అంటే ఒక ఆయన ఎక్స్పీరియన్స్ రాశాడు. నేను బాగా సంపన్నుణ్ణి, దౌర్భాగ్యవశాత్తు నా వ్యాపారం అంతా పోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన దరిద్రం అంతా ఇంత కాదు. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, కోటిలింగాలు పువ్వులు అంటారు నాగలింగం పువ్వులని, ఇది కానీ శివుడికి ఇస్తే దరిద్రాలు పోతాయని చెప్పారు. నేను రోజుకు ఒక్క పువ్వు సంపాదించుకుని శివలింగానికి పెట్టాను. నా 11వ రోజుకల్లా చిత్రంగా పోయిన నా ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ నాకు వచ్చాయి. అప్పటి నుంచి శివారాధన మానం లేదు, నాకు దరిద్రం లేదు అన్నాడు అతను. మన పెద్దవాళ్ళు అంటారు ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. చూడండి, ఎప్పటికైనా ఇలాంటివి జరుగుతుంటాయి. ఇది మనకి సకామ పూజగా చెప్పారు, సంతోషం. సకామంగానూ నిష్కామంగానూ పట్టుకున్నది ఆయన్ని గనక సంతోషం. కానీ ఇతను నిష్కామ ప్రేమ భావక పూజ ఇతని, కనుక ఇది ఉత్కృష్టమైన పూజ అని చెప్పబడుతుంది. ఈ మహానుభావుడు బాధ ఇలాగా కొంచెం తెల్లవారిన తర్వాత వెళితే ఈ బాధ వస్తుంది, పొగమంచులో ఉండగా వెళితే మరో బాధ, దృష్టి సరిగ్గా ఆనట్లేదు, చెయ్యి వేస్తే జారిపడుతున్నా, ఇదేమిటయ్యా బాధ అనుకుని దుఃఖిస్తూ ఉన్నట్ట, ఏడుస్తున్నట్ట. ఈ లోపల ఆ పరమేశ్వరుడు ఎందుకయ్యా బాధపడుతున్నా అన్నట్టండి. ఆయన కనబడినప్పుడు ఏమనగాలి, తొందరగా కైలాసానికి తీసుకో అని అడగాలి కదా. ఈయన ఏమంటున్నాడంటే, నిన్ను తృప్తిగా పూజ చేసుకుంటున్న భాగ్యం నాకు దక్కనయ్యవయ్యా అంటాడు. ఏమిటి నీ బాధ? ఇదిగో చెట్టు ఎక్కలేకపోతున్నాను, నేను నాకు సరిగ్గా కనిపించట్లేదు, కనుకని ఏ చెట్టెక్కైనా ఏ పుట్టెక్కైనా ఎక్కగలిగే పాదాలు పులికుంటాయి, కనుకనే నా చేతులకి పాదాలకి పులి పాదాలు చేసి అన్నాడు. ఇక్కడంతే అడిగింది అది, పులి పాదాలు చేసి చీకట్లో కూడా చూడగలిగే కళ్ళు నాకు ఇవ్వు అన్నాడు. ఇది అడిగాడు మహానుభావుడు. అవునా, ఇదే కావాలి. ఇది ఇందులో ఉన్నది ఏమిటండి? ప్రేమ తప్ప ఏమీ లేదు. ఈ కోరికలు చూడండి, ఏమీ అడగలేదు. లేకపోతే వస్తే అడిగేది పులి పాదాలా? ఉన్న మానవ శరీరాన్ని తీసుకుని పులి పాదాలు పెట్టుకుంటాడు ఎవడైనా? ఇది ఎందుకు చెప్తున్నారు అంటే, దేహాభిమానం ఏమీ లేకుండా కేవలం ఉన్నదంతా ఈశ్వరార్పణకే ఈ దేహం ఉన్నది. ఈశ్వరార్పణ పనికిరాని అవయవాలు ఎందుకు? ఇది చెప్పదలుచుకున్నాడు ఈ కథలో. ఇది గుర్తుపెట్టుకోండి, ఆంతర్యం ఇది, ఇది తెలుసుకోవాలి. కానీ ఈశ్వరార్పణ వినియోగింపబడే దేహం కావాలి. శంకర అనలే, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కేటత్వం భవతు విహగత్వాది జననం. నరుడుగా పుట్టించు, పశువుగా పుట్టించు, దేవతగా పుట్టించు, దోమగా పుట్టించు, ఏనుగ్గా పుట్టించు, ఎలా పుట్టించు నాకు పర్వాలే. శరీరం ఎలా ఉంటే ఏముందయ్యా, మనస్సు నీకు అర్పించబడే జన్మ ఏదైనా నాకు పర్వాలేదన్నాడు. ఇలా అడిగే దమ్ము భక్తుడికి మాత్రమే ఉంటుందండి. అంతేగాని నాకు ఈ జన్మ సంసారాలు చాలు, జనన మరణాల నుంచి బయటపెట్టను కూడా వాడు అడగడు భక్తుడు. అది గొప్పది. మమ జన్మని జన్మనిశ్వరే భవతాత్ భక్తి రహితకి త్వయి అన్నారు చైతన్య మహాప్రభు. ఎన్ని జన్మలెత్తని నీపై భక్తి ఉంటే చాలు అన్నాడు. అందుకే అది ముక్తి కంటే గొప్పది. ఇలా అడుగుతారు కానీ వాళ్ళకి మరి జన్మ ఉండదండి. అందుకే తెలివైన వాళ్ళు భక్తులు. మహానుభావుడు తన దేహాన్ని ఈశ్వరార్పణం చేసుకున్నాడు, అది ఇందులో చెప్పదలుచుకున్నాడు. మొత్తం పులిపాదాలైపోయి అప్పుడు శివుడు అన్నాడు, ఆహా ఎంత ప్రేమయ్యా నా మీద నీకు, నువ్వు నిరంతరం నన్ను అనుభవిస్తున్నావు పూజ రూపంలో, ఇంకేం కావాలి? శివానుభవం నీకున్నది, నీకు నేను పులిపాదాలు ఇచ్చేశాను. అంతేకాదు నీకు ఈ క్షేత్రాన్ని తంటి పెట్టుకున్నందుకు, నువ్వు తిరగడం వల్ల ఈ క్షేత్రానికి నీ పేరు ఉండాలి. ఇక నుంచి దీని పేరు వ్యాఘ్రపాదపురము. వ్యాఘ్రపాద పులిపాదాలు, వ్యాఘ్రపురము, రెండు పేర్లు, వ్యాఘ్రపాదపురము వ్యాఘ్రపురము అని దీనికి పేరు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అందుకే ఇప్పటికీ తమిళనాడు దీన్ని పులియూరు అని పిలుస్తారు. తమిళ భాషలో వ్యాఘ్రపురమును వ్యాఘ్రపాదమని పేరు దిన్నుకున్నది. అలాంటి వ్యాఘ్రపాద క్షేత్రము ఈ దివ్యమైనటువంటి చిదంబరం.
3: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వీ నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోర్సెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునరియ తమిళోసై. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
4: Dear listeners of Shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 33.

తద్వనస్పతిజ్ఞేషమితారజ్ఞే శతక్రాతుజ్ఞే హిరణ్యపర్ణముక్తినగ్ఞేరశనాం బిభ్రాతం వశింభగమింద్రం వయోధసం ककुभञ्छन्दा इहेन्द्रियं वशां वेहतङ्गां वयो

ృతగ్వరూణం భేషజం కవిం క్షత్రమింద్రం వయోధసం అతిఛందసంఛందాయింద్రియం బృహదృషభంగాం వయో దధద్వ్యంత్వాజ్యస్య హోతర్యజ.

ప్రాణాన్ ప్రాణపానో జ్ఞానో యావానేవాత్మాతం పావయతి సప్తభిః పావయతి సప్తమీ ఛందాగుంసి ఛందో విరేవైనం పావయత్యథో బ్రహ్మ వై ఛందాగుంసి బ్రహ్మణైవైనం పావయత్యేక విగుంశత్యా పావయతి దశహత్యా అంగుళయో దశపాద్యా ఆత్మైక విగుంశో యావానేవాస్యాత్మాతం పావయతి అక్షాత్రియస్వప్నేయీక్షతేనాక్షైతి శ్రీవిశ్చద్యావర్తతేయాంబ్రతమాందీక్షతో రాత్రిర్జగతి తస్వప్నేన వ్యావర్తతేయాంబ్రతమాందీక్షితో వసతి జత్యంతజావరంధతే వ్యాగుం సోమే క్రీతే ప్రజాంతజాయాశ్వత్యా సత్యయా పశుగుస్తయా ఆకూత్యై ప్రయుజే అగ్ని.

శత్రయత రామ తృతీయే యజశ తృతీయే నయా వాస్య ప్రియా తనురాసీత్ తయార్చ శ్రీగా చైర్చా క్రియత ఉచ్చైస్తాంనా పాపుంశల్యజసా యజ్ఞస్య ్రహ్మవర్తస్యాన్నోత్రోదినదర్శపూర్ణమాసౌయజతే సత్యాహరది భాగో దేవతాస్తానధ్యాయిన కరోది కర్షయత ఆత్మానం చేత్మసంభవతి దేవాసురాన్ హత్వా మృత్యోరవివయోకే ప్రాణుదం తదేశో మనుష్యా ప్రావిశుస్తం రిత్రం పురుషేంధరత కృష్ణమివ చక్షుష్యంతస్తన్నాశ్నీయాదసుర్యమేవాపహతే యదా వై పురుషో నకించనాంతర్భవతి యస్యా కృష్ణం చక్షుషో న

ప్రశ్నంభావిషత్తన్వారేతన్వారృథివీ మిథునగుంసమపవతాంతయోర్వీర్యామపాక్రామత్తత్కృష్ణం ప్రావిశత్ తద్వా ఏతదన్వారవధే యథా వా ఇదన్నావం భారం

దక్షిణాయజ్ఞస్యాత్యదంతర్లోహిత మపరంతతో యజ్ఞో దేవతాభ్యాత్వే విశూచి ప్రతిముచ్యేతే.

ఆశయేత్తస్మాద్దీక్షితేన దీక్షితమివవా తాం ఋతూనభిక్రమ్యమేషయ్యేతస్యయోనిః ప్రేతోష్యేషోది ప్రజాయతే గర్భో దీక్షితో యత్ గర్భావిః కుర్వంతి యదంతో గర్భో జాయతే యదనస్తమయే తేజోస్య పరా పాతకస్మాన్నాస్మయేనార్జంతేజో

సన్మత్యత ఆత్మనో దత్తే ప్రజానాం సయోక్త్రేణ చ పత్నీ సన్నశ్యతే మేఖలయా దీక్షితో అథో మిథునత్వాయోర్ధ్వం వై పురుషస్య నాభేర్మేత్యమా వాచీనమేవాన్మేఖలాం పర్యస్యతే మేత్య చ మేత్య సవిధత్యై దేవతాభ్యో వా ఏష మేధాయాత్మానమాలభతే యో దీక్షతే పంచీతిత వా ఏతదాత్మానయన్మేఖలాం పర్యస్యతే తస్మాద్వాన్నమన్నాద్యమార్త ఇవైష వృద్ధస్తస్మాద్ వృద్ధస్యాన్నమన్నాద్యథా వా ఇహ గీగర ఏషోస్మిల్లోకే యో దీక్షిత అన్నమత్యత్నేన ఏవాస్యత ఉన్ముక్తోహవిర్వై దీక్షితో యజ్ఞస్య జుహోతిమేవ జుహుయాత్ ప్రమాయుకస్యాత్ సర్వాభ్యో వా ఏష దేవతాత్ ఆప్యాయతే యో దీక్షతే యదస్య జుహుయాత్ యజ్ఞమేవ విదృశ్యాత్ ఉపదీయతే యజ్ఞస్యాత్తం వా ఏతదాగతే కాలే సర్వం హి సఫలి.

ప్రభుస్మారత్యన్నం వై మనుష్యేభ్యోదత్ దేవా మనుష్యేష్ వివాచ.

ఇంద్రాయ త్వేదిత్వేష్కహతాయావా సగుంశీర్యేత మరుత్యస్తేది.